న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 5వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

సమయం 6:10. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. మరి ముందుగా విందాం ఆదిత్య హృదయం

మీరింతవరకు ఆదిత్య హృదయం స్తోత్రం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

మీరింతవరకు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తిసుధ, ఈనాటి సూక్తిసుధను మనకు వినిపిస్తారు పి బాల

బైబిల్లో సాంఘిక న్యాయం. నేటి ప్రపంచంలో మనుష్యుల మధ్య తారతమ్యాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నరునికి నరుడే తోడేలు అన్నట్లుగా ఒకరి ఎడల మరియొకరు, ఒక వర్గం ఎడల మరియొక వర్గం శత్రుత్వం, పగ, ప్రతీకారాలతో

0: మానవ విలువలను మరచి మృగ జీవితాలను మనుషులు జీవిస్తున్నారు. సంఘంలో ధర్మం, న్యాయం, సమానత్వం కరువైపోతున్నాయి. పూర్వం ఐగుప్తీయులు యూదులను అన్యాయంగా పీడించి పిప్పిచేసేవారు. యూదుల చేత వెట్టి చాకరి చేయించేవారు. వాళ్ల మగబిడ్డలందరినీ నైలు నదిలో త్రోయించేవారు. యూదుల అగచాట్లకు అంతులేకుండా పోయింది. ఆ బాధలు భరించలేక వాళ్లు యావే ప్రభువుకు మొరబెట్టుకున్నారు. వారి మొర ఓ దహన బలిలాగా యావే సన్నిధికి ఎగిసిపోయింది. దేవుడు వారి మూలుగు విన్నాడు. వాళ్లకు జరుగుతున్న సాంఘిక అన్యాయాన్ని ప్రభువు భరించలేకపోయాడు. యావేకి వారి మీద జాలివేసింది. వాళ్లను ఏ విధంగానైనా సరే రక్షించాలని నిర్ణయించుకున్నాడు. కనుక యావే ప్రభువు మోషేని పిలిచి అతన్ని కార్యనిర్వాహకునిగా నియమించాడు. ఆయన ద్వారా యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తులను చేశాడు. ఆ తరువాత యావే దేవుడు సాంఘిక న్యాయంతో కూడిన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఇస్తాడు. అదే మోషే ధర్మశాస్త్రం. ఈ మోషే ధర్మశాస్త్రం సాంఘిక న్యాయాన్ని పాటించమని, పేద సాదల ఎడల పరదేశులు అనాథల ఎడల దయాదాక్షిణ్యాలతో ప్రవర్తించమని నొక్కి చెబుతుంది. ఆమోసు, ఇర్మియా, యషయా మొదలైన ప్రవక్తలంతా ధర్మశాస్త్రం ఆదేశించే సాంఘిక న్యాయాన్ని నిక్కచ్చిగా పాటించాలని మాటిమాటికి హెచ్చరించారు. యావే వారికిచ్చిన మార్గదర్శకాలను పాటించేవారు. ఇక నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క సాంఘిక న్యాయ దృక్పథాన్ని పరిశీలించుదాం. క్రీస్తు పెరిగి పెద్దవాడైన తరువాత ఆయన ప్రార్థనా మందిరమునకు వెళ్లిన మొదటి రోజున యషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించగా, ఆ గ్రంథమును తెరువగానే ఆయనకు కనిపించిన వచనములు, ప్రభువాత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈ వచనాలను చదివి ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఈ వచనాలలో క్రీస్తు ప్రభు యొక్క సాంఘిక న్యాయ దృక్పథం తేట తెల్లమవుతుంది. అదే ఆయన యొక్క ప్రణాళిక. ఈ విషయాన్ని ఆయన తన బోధనలోనూ, తన కార్యములలోనూ, తన అద్భుతాలలోనూ కనపరిచి, చివరికి తన మరణం ద్వారా తను అనుకున్న న్యాయపరమైన దైవరాజ్యాన్ని స్థాపించాడు. అటువంటి దైవరాజ్యాన్నే ప్రతి క్రైస్తవుడు జీవిస్తూ దానిని వ్యాప్తి చేయాలి. ఆయన వలె మనం కూడా సంఘం నుండి వెలివేయబడిన వారి ఎడల, పేద సాదల ఎడల, అనాథల ఎడల కరుణను, జాలిని కలిగి వారిని ఆదరించాలి, వారికి సేవ చేయాలి. అలానే సంఘ విద్రోహ చర్యలను పసిగట్టి వాటిని ప్రతిఘటించాలి. క్రీస్తులాగా సత్యం కోసం, న్యాయం కోసం పోరాడాలి. ఈ పోరాటంలో మరణానికైనా సిద్ధపడాలి. ఎంతోమంది క్రీస్తు కోసం, ఆయన విలువల కోసం, ఆయన ఆశించిన దైవరాజ్య విస్తరణ కోసం పాటుబడ్డారు, మరణించారు కూడా. అదే మనకు స్ఫూర్తి కావాలి. వారి ప్రేరణతో మనము కూడా నవ సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలి. ఈ కృషిలో క్రీస్తు ప్రభు మనకు తప్పక తోడై ఉంటారు. ఆమెన్.
1: మీరింతవరకు సూక్తి సుద కార్యక్రమంలో పి బాలశౌర్య గారు అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

0: తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65,00,000 మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,00,000 రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20,00,000 ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
2: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రానికి కల్పించాలని 20,00,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24,00,000 కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః आकाशवाणी वार्ता विभागस्य अंतर्जाल पटले www.newsonair.gov.in इत्यत्र अपि च newsonair

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05

నాలుగు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించే వివరాలు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:30 మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10, 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు, 5:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, 7:45 సినీ గీతాలు, 8:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు 11:00 ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తల వివరణ.

0: ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్దంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: A persistent threat to peace has been the scourge of terrorism. That this could be state-sponsored with cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be counted.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మీద గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవా దినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का, सेवा का संदेश अम्मा ने पहुँचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుండరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధా ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇంక్రెడిబుల్ ఇండియా, డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటి మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్టపతి, ఉపరాష్టపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్లిప్ను సాధించిందని రాష్టపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈ రోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: ఆకాశవాణి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని పల్లవిగా ఈ మాసపు పాట వింటారు. గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 50 సెకండ్లు

ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించే వివరాలు, అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా
2: బొబ్బల
1: కామరా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
6: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
6: 9848118027.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ద రెమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
6: ద రెమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
6: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
9: అబ్బా, పంటి నొప్పి.
6: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏదా బాధ,
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
10: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
6: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
10: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 8639345694.
10: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
6: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రో స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
3: అవునండి.
2: అంటే ముందస్తు జాగ్రత్తగా ఆ బిడ్డ పుట్టిన మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా, గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో హెచ్పీవి వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరు వింటున్నారు, నేను కూడా విన్నాను.
3: అవును సార్.
2: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఆడపిల్లల కోసమా మగపిల్లల కోసమా, అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
3: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా హెచ్పీవి వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. హెచ్పీవి వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. బట్ మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు హెచ్పీవి వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ హెచ్పీవి వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
2: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
3: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్ గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టే ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
2: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలురు అంటే బాయ్స్ కూడా,
3: బాయ్స్ కి కూడా ఇవ్వాలి, గర్ల్స్ కి కూడా ఇవ్వాలి? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్ లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి పిహెచ్సిలో అందరి ఆడపిల్లల్ని మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న, వయసు ఉన్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ హెచ్పీవి వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ, ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
2: ఉచితంగానే ఇవ్వబడుతుంది.
3: సో
2: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
3: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
2: 9 ఇయర్స్ టు 45 ఇయర్స్ మధ్య వయసులో
3: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90 to 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
2: మనం కాపాడినట్టు
3: 100% కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్, అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి. ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఒక్క డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేట్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పివి వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పివి వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగాల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
2: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభమవుతుందా లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
3: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషుడి నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్ తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ హెచ్పివి వైరస్ ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పివి వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా? సో హెచ్పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫరెంజల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పివి వైరస్ తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
2: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా
3: లేదు? 100% లేదండి.
2: పూర్తి ప్రొటెక్షన్,
3: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్త్రీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి, అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు. ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే అవకాశం
2: అవకాశం లేదు.
3: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె ఈమె బాడీలో
2: ఇమ్యూనిటీ.
3: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
2: మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
3: ఈ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి వాళ్ళు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదండి, వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ, అబార్షన్ అయ్యే అవకాశం కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ వస్తే ఆ మిగతా డోసెస్ ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్ తోనే రాదు.
2: ఎలాంటి దుష్ప్రభావం
3: లేదు, ఉండవు.
2: తల్లికి గానీ, ఆ పుట్టబోయే బిడ్డకి గానీ,
3: తీసుకున్న అమ్మాయికి గానీ
2: ఎటువంటివి
3: ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్ తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, మన ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
2: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ అండి.
1: వైష్ణవి హాస్పిటల్, 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: మీరింతవరకు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక: రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు

0: తెలుసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈరోజు సెప్టెంబర్ 27 ఈనాటి ప్రత్యేకత ప్రపంచ పర్యాటక దినోత్సవం, వరల్డ్ టూరిజం డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సమాజంలో పర్యాటకం యొక్క ప్రాముఖ్యత, దాని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈనాటి ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో 1980 నుండి ఈ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి 1997 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ పర్యాటక దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించడానికి ఒక దేశాన్ని ఆతిథ్య దేశంగా ప్రకటిస్తున్నారు. ఈ పర్యాటక రంగం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొందరికి ఉపాధిని, ఆర్థికాభివృద్ధిని మరియు వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలను తెలుసుకోవడానికి, ప్రపంచ దేశాల మధ్య సద్భావనను పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి ఈ పాట.

राजसिंह डक्कडेर्रा रजरा। भाइयों और बहनों, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్దరాణి నాట్యంలో మయూరి
1: అంత

మరి ఈ 2026 సంవత్సరంలో అధికారిక ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు షాన్ సాల్వడార్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సంవత్సరం ప్రధాన ఎజెండాగా డిజిటల్ ఎజెండా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే అంశాన్ని తీసుకొని పర్యాటక రంగంలో సాంకేతికత ఏఐ పాత్రను పెంచడం ఈ సంవత్సరం లక్ష్యంగా ఏర్పరచుకుంది. మరి మనం కూడా ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాటర్ బాటిల్స్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా చెత్తబుట్టలో వేయడం, ప్లాస్టిక్కు బదులుగా జూట్ బ్యాగ్స్, స్టీల్ బాటిల్స్ వంటివి తీసుకెళ్లడం వల్ల కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే మనం చూసే ప్రత్యేక పర్యాటక ప్రదేశాలకు ఎటువంటి హాని కలిగించకుండా, అనగా గోడలపై పేర్లు రాయడం, కవర్లను ఎక్కడ పడితే అక్కడ నీటిలో వాటర్ బాటిల్స్ వంటివి పారేయకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక విలువలను తెలుసుకొని పర్యాటక ప్రదేశాలను మన రేపటి తరాల కోసం పదిలంగా ఉంచుదాం.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెర్ట్జ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి శ్రోతలందరికీ మరొకసారి వరల్డ్ టూరిజం డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జనతా గ్యారేజ్ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు విందాం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకి నమస్కారం. ఈరోజు నేను కంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్జరీస్ గురించి, అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్, కళ్ళద్దాలు అంటే గ్లాసెస్ రిమూవల్గా చేయడానికి ఉండే సర్జరీస్ గురించి చెప్తాను ఈరోజు. వాటిని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేసే సర్జరీస్. వాటిని మనకి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. వీటిలో గ్లాసెస్లో మామూలుగా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అట్లాంటి ఎస్టిగ్మాటిజం లాంటి కరెక్షన్ చేయడానికి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్ ఇలాంటి సర్జరీస్ ఉపయోగపడతాయి. స్పెషల్గా ఈ సర్జరీస్

మనిషికి ఏజ్ ఉంటుందండి. ఏజ్ అంటే మనకి ఎదుగుదల, బాడీ ఐ గ్రోత్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ సర్జరీస్ని అడ్వైస్ చేయొచ్చు. స్పెషల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ సర్జరీస్ని మేము అడ్వైస్ చేస్తాము. దానికి ముందు మేము పేషెంట్ యొక్క రిఫ్రాక్టివ్ పవర్ అంటే అది స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు గ్లాసెస్ పవర్ పెరగకుండా ఉండాలి, అది ఖచ్చితంగా చూస్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు ఉంటాయి, అంటే కార్నియా అని మనకి కంటిలో ఒక నల్ల పాప లాగా ఉంటుంది, మనకు ముందు నుంచి కనిపిస్తుంది, దాని థిక్నెస్ ఎంతుంది అనేది చూసి దాని ప్రకారము పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేరా అనేది చెప్తాము. ఈ సర్జరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ గ్లాసెస్ పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, సో మనము పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు. స్పెషల్గా ఇది కాస్మెటిక్ సర్జరీ లాగా మనకి చాలామందికి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, సో ఆ గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. సో పేషెంట్ యొక్క టెస్ట్లను బట్టి ఆ పేషెంట్కి ఏ సర్జరీ చేయాలని ఉంటుంది. కొందరు పేషెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేస్తాం, పోలీస్ కానీ మిలిటరీ కానీ నేవీ కానీ అట్లాంటి పేషెంట్స్కి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. కొందరు వేరే ప్రైవేట్ జాబ్ చేసేవారికి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం. ఐడియల్ ఏజ్ మాత్రం 21 ఇయర్స్ అలా ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పవర్స్ అనేవి స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు అంటే కొన్ని ప్రెస్బిలేసిక్ అని వచ్చాయి, సో ఆఫ్టర్ 40 ఇయర్స్ అప్పుడు కూడా కొందరికి గ్లాసెస్ సిస్టమ్ ఉండదు, వాళ్ళలో కూడా లేజర్ సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్గా కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఆర్కే అంటారు, ట్రాన్స్ పిఆర్కే కానీ ఇట్లాంటి లేసిక్, స్మైల్, ఫెమ్టోలేసిక్స్, ఐసిఎల్స్. సో ఈ టెస్ట్లన్నీ పేషెంట్ యొక్క ఇండికేషన్స్, అంటే మనకి పేషెంట్ యొక్క టెస్ట్ల తర్వాత పేషెంట్స్కి మేము చెప్తాం ఎలాంటి సర్జరీ అయినా ఫిట్ అవుతారు. సో ఈ ట్రాన్స్ పిఆర్కి అంటే సో ఆ నల్లపాప కార్ని అంటారు, దాన్ని దాంట్లో ఫ్లాప్ లేకుండా డైరెక్ట్గా లేజర్ చేస్తారు. దీంట్లో ఇది బేసిక్ సర్జరీ, దీంట్లో కొంచెం రికవరీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ విజన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఒక 1-2 డేస్ లేట్ ఉంటుంది. ఇది బేసిక్ సర్జరీస్. దీంట్లో ఫ్లాప్ రిలేటెడ్ అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్లాప్, కార్నియా ఫ్లాప్ తీసి లేజర్ చేస్తాం. ఈ ట్రాన్స్ పిఆర్కేలో ఈ పిఆర్కేలో ఏంటంటే ఫ్లాప్ లేకుండా చేసే సర్జరీ. నెక్స్ట్ సర్జరీ లేసిక్ అంటే బ్లేడ్ రిలేటెడ్ ఉంటాయి, ఇంకో దాంట్లో లేజర్ రిలేటెడ్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా యొక్క ఫ్లాప్ని లేపి లేజర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ పెట్టేస్తాం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ని లేసిక్ బ్లేడ్ రిలేటెడ్ ఉంటుంది, ఫెమ్టో లేసిక్ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో -7, -8 తర్వాత ఇట్లాంటి హై పవర్ ఉన్న పేషెంట్స్కి ఈ సర్జరీస్కి మేము అడ్వైస్ చేయము. అట్లాంటి పేషెంట్స్లలో ఐసిఎల్స్ అంటే లెన్స్ లోపల కంటి లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం, అట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఈ హై మయోపియా పేషెంట్స్లో, ఎక్కువ పవర్ ఉన్న పేషెంట్స్లో. కొందరు పేషెంట్స్లో 8-10, కొందరు పేషెంట్స్లో 20 పవర్స్ ఉంటాయి, అట్లాంటి పేషెంట్స్లో కూడా సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకి కొన్ని కాంట్రా ఇండికేషన్, ఎందుకంటే ఎట్లాంటి పేషెంట్స్ మనము సర్జరీ వాళ్ళకు ఫిట్ అవ్వరంటే కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అంటే కెరటోకోనస్, అంటే కార్నియా యొక్క కర్వేచర్ చాలా థిన్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం కోన్ షేప్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఈ ఇట్లాంటి సర్జరీస్ సజెస్ట్ చేయము, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంకోటి కార్నియా అంటే ఆ నల్ల పాపకి ఏదన్నా ట్రామా వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏదన్నా స్కార్ ఫామ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సజెస్ట్ చేయము. దాంతోపాటు వాళ్ళకి రెటినా కానీ గ్లకోమా కానీ జబ్బులు ఉంటే ఇలాంటి సర్జరీస్కి వాళ్ళని ప్రిఫర్ చేయము. ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సర్జరీస్లో, చాలా అడ్వాన్స్ మిషనరీ వచ్చాయి. సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ గ్లాసెస్, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి, 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ కాలంలో ఏంటంటే పిల్లలు ఈ

0: ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ వాడడం వల్ల దూరపు చూపు ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఓన్లీ దగ్గర చూపే వాళ్ళకి డెవలప్ అయ్యి దూరం చూపుకి అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసమని రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఈ లేసిక్, పిఆర్కే, స్మైల్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, గ్లాసెస్ ఉండకుండా చేసే సర్జరీస్ ఇవి. సో స్పెషల్గా మనకి మేము చదువుకునే టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, ఈ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ చూసే అవసరం చాలా తక్కువ ఉండేది. సో మాకు ఆ టైంలో ఒక క్లాస్లో ఇద్దరు ముగ్గురికి మాత్రమే గ్లాసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎక్కువ మందికి గ్లాసెస్ రావడానికి కారణాలు ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, డైట్ ప్రాబ్లం కానీ, పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ వస్తున్నాయి, 2-3 ఇయర్స్లోనే వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్స్ యొక్క కార్నియా థిక్నెస్ని బట్టి, వాళ్ళ కన్ను, వాళ్ళ ఐని బట్టి మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అయితే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0. ఈ సర్జరీస్ మిషనరీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేషన్ అంటే పేషెంట్స్ ఫిట్గా ఉండి, టెస్ట్లు అయిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉంటే మాత్రం అందరు ఈ సర్జరీస్ నేను అడ్వైస్ చేస్తాను. ఈ సర్జరీస్ ప్రికాషన్స్ అంటే డ్రాప్స్, సర్జరీ తర్వాత డ్రాప్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ రిపీట్ అద్దాలు రావడం అనేది జరగదు. అట్లాంటి టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో హైపర్మెట్రోపియా, మయోపియా, సో ప్రెస్బియా, బయోపియా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరు ఉన్నా కానీ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అడ్వాన్స్డ్ మిషనరీ టెక్నాలజీ వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ సర్జరీస్ హ్యాపీగా ఈ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేసిక్ సర్జరీస్, పిఆర్కే కానీ, లేసిక్ సర్జరీ, స్మైల్ ఇట్లాంటి సర్జరీస్ తర్వాత తొందరగా ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో విజన్ రికవరీ ఉంటుంది. డ్రాప్స్ అనేది ట్రీట్మెంట్ ఎలాగనేది వాళ్ళు సర్జరీ తర్వాత చెప్తారు. సో ఇప్పుడు మన నిజామాబాద్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో హైదరాబాద్ వెళ్లకుండా, మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా, ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా మనకి రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా సర్జరీస్, ఈ అన్ని సర్జరీస్ మనకు నిజామాబాద్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దూర ప్రయాణం అంటే హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ అయ్యేలాగా మనకు నిజామాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఈ సర్జరీస్ అన్ని నిజామాబాద్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, కేటరాక్ట్, ప్యాకో, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చూడాలని ఉంది సినిమా నుండి ఈ పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: Kohli are set to return to India's ODI lineup after a two-month break from this format. More from our correspondent.
1: The enthusiasm among cricket fans, which surged from the opening of ticket sales, has reached its peak with the arrival of both teams in Thiruvananthapuram. Cricket fans in the city are hoping to see India make a strong start in the opening match of the three-match ODI series. Tight security arrangements have been put in place at Thiruvananthapuram in connection with the India-West Indies match. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: Indian men's and women's compound archery teams made it to the semi-finals of their respective categories at the ongoing Asian Games in Aichi, Nagoya today. The men's trio of Sahil Jadhav, Ganesh Mani Ratnam and Kushal Dalal beat Bhutan 235-232 by the narrowest of margins to seal a semi-final clash against South Korea. The women's team of Chikita Taniparathi, Jyoti Surekha Vennam and Preetika Pradeep beat Kazakhstan to seal a semi-final clash against South Korea. In surfing, India got some good news out of the women's short board event as both Sugar Shanti Gayan and Kamali Prakash made it to the third round. The quarterfinal will take place tomorrow. India have so far won 30 medals comprising 4 gold, 12 silver and 14 bronze at the Aichi Nagoya Asian Games. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Saira. All newspapers have widely noticed the developments regarding SIR. Sunday Times headlines, after meeting, EC says so officials will visit homes of those sent notices, adding ECI Net software to be audited after complaints. Hindustan Times has quoted External Affairs Minister S. Jayashankar's remarks at the UNGA. The paper writes, India slams Pakistan Prime Minister's hypocritical address. The Sunday Express notes, Jayashankar hits back at Pakistan PM, says serial terror practitioners bid for immunity won't stand. Financial Express Sunday quotes the finance minister in its headline, tech innovation can take India to 10% growth. And finally, golden double for Team India's Kabaddi squad at the Asian Games. The Hindu carries a picture of both the men and women's team celebrating their victory. And with that, it's back to you, Sarah.
0: Thanks, Tanvi. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister S. Jayashankar calls upon all warring nations to de-escalate tensions and keep energy and trade routes open during ongoing conflicts. Russia strongly backs India's claim for permanent seat in UN Security Council. Prime Minister Modi to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 a.m. today. All public sector banks and regional rural banks to remain open today for convenience of customers. IMD issues red alert for heavy rainfall in Uttarakhand, Chardham Yatra suspended. And in men's cricket, first one-day international three-match series between India and West Indies to be played in Thiruvananthapuram this afternoon. And with that, we end the morning news. Have a great day.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. బాలభారతి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థుల కదంబ కార్యక్రమం విందాం.
4: నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థిని విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. వ్యాఖ్యానం ఎం ఋత్విక, డి గంగలక్ష్మి.
5: కార్యక్రమంలో ముందుగా సహజ కవి పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని ఒక మంచి పద్యం వింటారు. పద్యం వినిపిస్తుంది టి మధుప్రియ, 9వ తరగతి.
6: అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చనీయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనములను రెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్దీక్షిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
4: పద్యం విన్నారు కదా, ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులచే ఒక జానపద గేయం వింటారు. పాడినవారు డి వర్ష, హెచ్ సృజన, ఎం దివ్యశ్రీ, కంజర గోపికృష్ణ గారు.

0: ఇప్పుడు సమయం ఎంత విలువైనదో తెలిపే కాలం విలువ నాటికను వింటారు. ఈ కాలం విలువ నాటికను 9వ తరగతి విద్యార్థులు వినిపిస్తారు. ఈ నాటిక రచన చింతల శ్రీనివాస గుప్త గారు.
1: ఏంటి ఈ పిల్లలు ఇంకా రాలేదు? ఛా, ఈ పిల్లలకు కొంచెం కూడా టైం విలువ తెలీదు. వీళ్ళ భవిష్యత్తు కోసం ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే వీరు ఇంకా రాలేదు.
2: అరే రాజు, టీచర్ క్లాస్లోనే ఉందిరా.
3: అవును రవి, టీచర్ క్లాస్లోనే ఉంది. కానీ టీచర్ ఏంటి దిగాలుగా కూర్చుంది?
4: నమస్కారం టీచర్.
1: నమస్కారం, రండి రండి. అందరూ వచ్చారా?
3: అవును టీచర్, ఇంకా వస్తున్నారు. ఏంటి టీచర్ దిగాలుగా కూర్చున్నారు?
1: మీ గురించే ఆలోచిస్తున్నా.
4: మా గురించా? ఏమైంది టీచర్?
1: ఆలస్యంగా వచ్చారెందుకు?
3: అంటే టీచర్ ఈరోజు ఆదివారం కదా, కాస్త ఆలస్యంగా నిద్రలేచాను.
2: మా ఇంటికి చుట్టాలు వచ్చా టీచర్. అమ్మకు సాయం చేసేసరికి ఆలస్యమైంది.
1: ఇవన్నీ సాకులు మాత్రమే. మీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరాలంటే సమయపాలన పాటించాలి, తెలిసిందా?
3: అంటే ఏంటి టీచర్?
1: అంటే తప్పు చేసి కారణాలు చెప్పకుండా ఉండడం, చెప్పిన సమయానికి చేస్తామన్న పని ప్రారంభించడం, వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్లడం లాంటివన్నమాట. ఈ వయసులోనే మీకు అలసత్వం బద్ధకం పనికిరాదు. 9 రమ్మంటే 8:45 వచ్చేలా సిద్ధపడాలి. అప్పుడే ఏదైనా ఆటంకం వచ్చినా సరే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళగలం. బడికి హాజరయ్యే విషయం కూడా అలాంటిదే.
2: ఈ ఒక్కరోజు కదా టీచర్ ఆలస్యమైంది.
1: ఈ ఒక్కరోజని కాదు, ఈ ఒక్కసారి ఎందుకు కావాలి? ఇదో అలవాటుగా మారితే ప్రమాదం. మిమ్మల్ని సరైన దారిలో నడపాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పటి నుండే తేలిగ్గా తీసుకోవడం మొదలైతే భవిష్యత్తులో మీకు నష్టం కలుగుతుందని బాధ కలుగుతుంది.
3: తప్పయింది టీచర్.
2: మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాం.
1: అది కాదు, మీకు టెలిఫోన్ కనిపెట్టింది ఎవరో తెలుసా?
4: తెలుసు టీచర్, అలెగ్జాండర్ గ్రహం బెల్.
1: అవును, కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే గ్రహం బెల్ కంటే ముందుగానే ఎలిషా గ్రే టెలిఫోన్ని కనిపెట్టాడు.
3: ఎలిషా గ్రేనా? మరి మన పుస్తకంలో గ్రహం బెల్ అని ఉంది కదా టీచర్.
1: గ్రే ముందుగానే టెలిఫోన్ కనిపెట్టినప్పటికీ పేటెంట్ రైట్స్ నమోదు చేయడానికి ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే అతని కంటే ముందుగా వెళ్లిన గ్రహం బెల్ దరఖాస్తు చేయడం వలన ఆ ఆవిష్కరణను ఆయన పేరున నమోదు చేశారు. అందువల్ల ఎలిషా గ్రేకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు. అంతేకాదు, రాయల్టీ రూపంలో అందాల్సిన ఎంతో డబ్బును కోల్పోయాడు కూడా. ఆ ప్రయోజనాలని ముందుగా దరఖాస్తు చేసుకున్న గ్రహం బెల్కి దక్కాయి. సమయపాలన పాటించకపోవడం వల్ల చాలా ఖ్యాతిని డబ్బును నష్టపోయాడు ఎలిషా గ్రే.
2: అయ్యో పాపం కదా టీచర్.
1: అవును, మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఎవరికైనా విని ఉంటారు. పేషెంట్ను 15 ముందుగా తీసుకువస్తే బ్రతికేవాడని డాక్టర్ చెప్పడం, అలాగే మనం వెళ్లాల్సిన ఊరికి 1 ఆలస్యం కావడం వలన బస్సు రైలు కానీ తప్పిపోతుంది కదా.
2: అవును టీచర్, మా తాతయ్యను హాస్పిటల్కు తీసుకోపోతే డాక్టర్ అలాగే చెప్పాడు.
3: మొన్న మా బాబాయ్ ఏమో తిరుపతికి వెళ్లాలని స్టేషన్కి పోయాడా, 2 ఆలస్యం అయింది. రైలు ప్లాట్ఫామ్ నుండి వెళ్లిపోతూ కనిపించిందంట.
1: ఇప్పుడు అర్థమైందా సమయం విలువ? మీరు టీవీలో చూసే ఉంటారు, ఒలింపిక్ క్రీడలు లాంటివి ఆడేటప్పుడు ప్రపంచ రికార్డులు 2 మిల్లీసెకన్లలో చూపడం.
3: నిజమే టీచర్, నేను చూశాను.
1: ఇప్పుడు తెలిసింది కదా సమయం ఎంత విలువైనదో. అందుకే సమయానికి పనులు చేయడాన్ని అలవర్చుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు.
2: సమయాన్ని వృధా చేయ

0: చెప్పడం అంటే ఏంటి టీచర్?
1: మంచి ప్రశ్న. ఎవరికీ ఉపయోగం లేని కబుర్లతో కాలం గడపడమే సమయాన్ని వృధా చేయడం అంటే. అలాంటివి విద్యార్థులే కాదు పెద్దలు కూడా మానేయాలి. ఉపయోగపడే పనులకు సమయాన్ని వేచించాలి. మీకో విషయం తెలుసా? ఇంటి నుండి కోర్టుకు వెళ్లే సమయంలో కూడా మన అంబేద్కర్ గారు తన వాహనంలో కూర్చొని పుస్తకాలు చదివేవారు. ఆ కాస్త సమయాన్ని కూడా వృధా చేసేవారు కాదు.
2: అవును టీచర్, ఖాళీ సమయంలో కూడా అతని కాలక్షేపం పుస్తక పఠనమే.
0: సమయాన్ని సద్వినియోగం చేయడం అంటే అదేనా టీచర్?
1: అవును, మీరు కూడా తెలివిగా కాలాన్ని వినియోగించడం నేర్చుకోవాలి, సరేనా?
0: తప్పైంది టీచర్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం.
2: మా కోసం మీరు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే మేమేమో ఆలస్యం చేశాము.
0: కాలం విలువ తెలిసింది టీచర్, ఇంకెప్పుడు ఆలస్యంగా చేయం గానీ సమయాన్ని వృధా చేయడం గానీ చెయ్యం.
1: వెరీ గుడ్. మిగతా పిల్లలు కూడా వచ్చారు, ఈ విషయాలు వారితో కూడా చర్చించండి. ఇక క్లాసు మొదలు పెడదామా?
2: సరే టీచర్.
3: నాటిక విన్నారు కదా, సమయపాలన పాటించకపోతే ఎంత నష్టపోతామో తెలిసింది కదా. ఈ నాటికలో పాల్గొన్న 9వ తరగతి విద్యార్థులు టీచర్ ఎం నిషిత, విద్యార్థులు బి కార్తిక్, కె హరిప్రసాద్, ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులు డి అంశిక, ఎం సాయి సృజన ఒక పాట పాడతారు.

0: గురులం.
1: పాట బాగుంది కదా. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు తమ స్వీయ కవితలు వినిపిస్తారు. ముందుగా జి పాయల్.
2: నా కవిత శీర్షిక అమ్మ. బిడ్డల సంతోషం కోసం ఎంతో త్యాగం చేసేది అమ్మ. మనకు ఆ దేవుడి ఇచ్చిన గొప్ప వరం అమ్మ. స్వార్థమే లేని ప్రేమ అమ్మ. అన్ని బంధాల్లోకి గొప్ప బంధం అమ్మ. అమ్మను మించి ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలో లేరు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అమ్మ రుణం. ముల్లోకాలు నిండిన దేవుడు అమ్మ లేకుండా ఉండలేడు. అందుకే బిడ్డలను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్క అమ్మకి నా పాదాభివందనం.
1: కవిత బాగుంది కదా. ఇప్పుడు జి నాగమణి తన కవిత వినిపిస్తుంది.
3: నా కవిత శీర్షిక నాన్న. నాన్నంటే ధైర్యం. నాన్నంటే ప్రేమలతో కూడిన బాధ్యత. నాన్నంటే ఎత్తైన శిఖరం. తన రెక్కలు ముక్కలు చేసుకొని రేయి పగలు కష్టపడి మనకు అండగా నిలిచేవాడే నాన్న. తాను ఓడిపోయి మనల్ని గెలిపించేది నాన్న. తన కలల్ని మర్చిపోయి మన కలల్ని నిజం చేసే గొప్ప మనసే నాన్న. మన భవిష్యత్తును నిలబెట్టేది నాన్న. మనం ఎప్పుడు చదవాలనిపించే ఒక మంచి పుస్తకం నాన్న. నాకు నడక నేర్పించాడు. నాకు నడత నేర్పించాడు. నాకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు. నేను తప్పు చేస్తే దిద్ది చూపించాడు. తాను కష్టపడుతూ మా సుఖాన్ని కోరుకున్నాడు. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న. నాటి నాన్న కష్టమే నేటి నా జీవితం. ఎన్ని జన్మలెత్తినా నాన్న రుణం తీర్చుకోలేను. కృతజ్ఞతగా ఉండడం తప్ప. థ్యాంక్ యూ నాన్న.
4: కవితలు బాగున్నాయి కదా. ఇప్పుడు కోకిలమ్మ కోకిలమ్మ అనే గేయాన్ని 9వ తరగతి విద్యార్థులు జి సృజన, ఐ సాశ్రీజ, జి సారిక, ఎం మధురుమ వినిపిస్తారు.
5: కోకిలమ్మ.

0: 8వ తరగతి విద్యార్థులు స్నేహ మరియు శ్రీనిధి హిందీలో దోహాలు వినిపిస్తారు.
1: తులసీ కాయా ఖేత్ హే మనసా భయో కిసాన్, పాప పుణ్య దోవో బీజ హే బువై సొలు నై నిదాన్, బువై సొలు నై నిదాన్. భావం. ఈ పద్యంలో కవి తులసీదాస్ శరీరమును వ్యవసాయ క్షేత్రంతో, మనసును రైతుతో పోల్చుచున్నాడు. పాపం పుణ్యం అనున్నవి రెండు విత్తనములు. మనం ఈ రెండు విత్తనాల్లో దేనిని నాటితే వాటినే పొందుతాము. తులసి సాతి విపత్తి విద్య వినయ వివేక్, సాహస సుకృతి సుసత్యవ్రత్ రామ భరోసో ఏక్, రామ భరోసో ఏక్. భావం. తులసీదాస్ గారు ఈ పద్యంలో ఆపద వలె మనల్ని రక్షించే సాధనములను గుర్తించి పేర్కొనేచుండెను. మనల్ని ఆపదల నుండి విద్య వినయము వివేకం మంచి చెడు విచక్షణ గుణము సాహసము మంచి పనులు నీతి నిజాయతీ అనున్నవి రక్షించును. ఇవన్నీ ఆపదల వేళలలో మనకు తోడుగా ఉండును.

భావం. ఈ పద్యంలో కవి రహీం చెడిపోయిన లేదా పాడైపోయిన పనుల స్వభావాన్ని గురించి వివరించుచుండెను. ఏదైనా పని చెడిపోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు మనం లక్షల కొలది ప్రయత్నాలు చేసినా ఆ పని చెయ్యలేము. అదట్లనగా ఒకసారి పాలు

0: భావం. కవి రహీం గారు ఈ పద్యంలో పెద్దవారి లేదా గొప్పవారి యొక్క లక్షణాలను తెలియజేయుచున్నారు. ఎవరైతే గొప్పవారో వారు తమ గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకోరు. పెద్దవారు గొప్పవారు కానివారే గొప్పలు చెప్పుకుంటారు. అదెట్లనగా వజ్రం ఎప్పుడు తన విలువను లక్ష టంకములు ఉంటుందని స్వయంగా మనతో చెప్పదు కదా.
1: దోహాలు విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు సిహెచ్ అక్షయ, కే నేహావి, శ్రీనిధి ఒక పాట వినిపిస్తారు.

0: పాట బాగుంది కదా. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు సిహెచ్ శ్రీలక్ష్మి ఆర్ మైథిలి కలిసి చిలిపి ప్రశ్నలు అంతే చిలిపైన సమాధానాలు చెప్తారు. విందామా?
1: కర్ర కాని కర్ర,
2: జీలకర్ర.
1: కట్టు కాని కట్టు,
2: కట్టు కాని కట్టు, తాకట్టు.
1: కారం కాని కారం,
2: ఉపకారం.
1: కారు కాని కారు,
2: కారు కాని కారు, పుకారు.
1: కోడి కాని కోడి,
2: పకోడి.
1: గోళం కాని గోళం,
2: గందరగోళం.
1: తారు కాని తారు,
2: తారు కాని తారు, జలతారు.
1: తాళం కాని తాళం,
2: పాతాళం.
1: దేహం కాని దేహం,
2: సందేహం.
1: దారం కాని దారం,
2: దారం కాని దారం, మందారం.
1: మందు కాని మందు,
2: కామందు.
1: మాట కాని మాట,
2: మాట కాని మాట, టమాట.
1: పాలు కాని పాలు,
2: పాపాలు.
1: రసం కాని రసం,
2: నీరసం.
1: రాయి కాని రాయి,
2: రాయి కాని రాయి, కిరాయి.
1: రాణి కాని రాణి,
2: పారాణి.
1: వరం కాని వరం,
2: కలవరం.
1: హారం కాని హారం,
2: హారం కాని హారం, ఆహారం.
3: ప్రశ్నలు జవాబులు బాగున్నాయి కదా. ఇప్పుడు ఏకాపాద్రాభినయం 9వ తరగతి ఆర్ గౌతమ్ రాజు ఛత్రపతి శివాజీలా మన ముందుకు వస్తున్నారు.
4: జై భవాని, జై భవాని, హర హర మహాదేవ. తలపై కిరీటాన్ని, చేతిలో ఖడ్గాన్ని, పక్కనే ఉన్న నా ఈ గుర్రాన్ని చూస్తే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఊరిలో నా పేరుతో ఒక వీధి, చౌరస్తాల నా విగ్రహం ఉండడం మీరు చూసే ఉంటారు. అవును, నేను మహాటాయుధుడు శివాజీనే, ఛత్రపతి శివాజీని. భరత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భరత వీరత్వానికి ప్రతి

0: మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత నాకే దక్కుతుంది. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది నేనే. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. 17 సంవత్సరాలకే యుద్ధ భూములకి అడుగుపెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికింది నేనే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానని కదా మీ అనుమానం. నేటి పిల్లలకి నా చరిత్ర తెలియాలి. నా చరిత్రను గుణపాఠంగా చేసుకొని మీరందరూ మాతృభూమికి సేవ చేయాలి. క్రీస్తు శకం 1630 ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జునార్లోని శివనీర్ కోటలో నేను జన్మించాను. మా అమ్మ జిజియాబాయి, మా నాన్నగారు షాహాజీ బోన్స్లా. నేను మా అమ్మ దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడాన్ని నేర్చుకున్నాను. అంతేకాదు మాతృభూమి పైన మమకారాన్ని చూపాలని, ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకోవాలని చిన్నప్పటి నుండి మా అమ్మగారు నాకు నేర్పించారు. మా గురుదేవుడు సమర్థ రామదాసు గారి ప్రభావం కూడా నాపై చాలా ఉంది. అలాగే మా నాన్నగారి దగ్గర నుండి యుద్ధ విద్యను నేర్చుకున్నాను. మీకు తెలుసా, నేను 17 సంవత్సరాలలోనే కత్తిపట్టి కేవలం 1000 సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాను. ఆ తర్వాత కొండన, రాజ్ఘట్ కోటలను కూడా చేజిక్కించుకున్నాను. పూణే ప్రాంతాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. నా విజయాలను జీర్ణించుకోలేని ఆదిల్ షా మా తండ్రి గారిని బందీ చేస్తే మా సోదరుడు శంభోజీతో కలిసి ఆదిల్ షా సైన్యాన్ని ఓడించి మా తండ్రి గారిని బంధ విముక్తుల్ని చేసుకున్నాము. దెబ్బతిన్న ఆదిల్ షాకు సహాయంగా అజ్బల్ ఖాన్ నన్ను మోసపూరితంగా అంతమొందించాలనుకున్నాడు. కానీ ఉక్కు కవచంతో వారి ఎత్తులను తిప్పికొట్టి పులిగోర్లతో అజ్బల్ ఖాన్ను అంతమొందించాను. సుల్తాన్లను, మొఘలులను ఎన్నోసార్లు ఓడించాను. ఔరంగజేబుకు చెమటలు పట్టించాను. అర్బన్, పాషియా, ఆఫ్ఘన్ నుండి వచ్చిన మురికల్ లాంటి 10,000 కిరాయి మనుషులను హరహర మహాదేవ అన్న నినాదంతో 5,000 మరాఠా యోధులతో కలిసి ఓడించాను. విజయం సాధించాను. నా జీవిత కాలంలో నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఉన్నత సాంకేతిక విలువలతో శత్రు దుర్భేర్యమైన 300 కోటలను నిర్మింపజేశాను. నన్ను గొప్ప రాజును చేసేవి కేవలం యుద్ధాలే కాదు, నా పరిపాలన విధానం కూడా. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజల కోసమే ప్రభువు అన్న నినాదాన్ని పాటించడం, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమము కోసమే పాటుపడడం, పరమత సహనాన్ని పాటించడం, ఓడిపోయిన శత్రు రాజ్యంలోని బలహీనులకు, స్త్రీలకు, పసివారికి సహాయం చేయడం, నిస్వార్థంగా ప్రజల కోసమే సేవ చేయడం, నేను చేస్తున్న పని పట్ల అంకిత భావం కలిగి ఉండడం, మచ్చలేని వ్యక్తిత్వంతో అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలవటం, ఇలాంటి లక్షణాలెన్నో నన్ను గొప్ప రాజును చేశాయి. పిల్లలు, మన ధర్మానికి, మన ఆదర్శాలకు ఆటంకం ఏర్పడితే ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకుండా, పిరికితనంతో ఒక మూలన కూర్చోకుండా ధర్మం కోసం, దేశం కోసం నిలబడండి. చరిత్ర నుండి మీరు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇవే. జై భవాని, హర హర మహాదేవ.
1: నిజంగా శివాజీ మన ముందుకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు 7వ తరగతి ఎం ఋత్విక, ఏ సంజన.
2: ఇప్పుడు టి ఈక్షిత, 9వ తరగతి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటూ ఒక కీర్తన వినిపిస్తారు.

0: చేస్తామా?
1: భక్తి రసంలో మునిగిపోయాం కదా, మరి ఇప్పుడు దేశభక్తిలో మునిగిపోయేలా సారే జహాసే అచ్చా అంటూ బి అక్షర 9వ తరగతి విద్యార్థిని పియానో వాయిద్యం వినిపిస్తుంది.

0: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థిని విద్యార్థులు వినిపించిన రేడియో కదంబ కార్యక్రమం విన్నారు.
1: మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థుల కదంబ కార్యక్రమం

హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి మీకు నచ్చిన పాటను మీరు వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462224506.

0: మరి ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట చామంతి సినిమా నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా తానూర్ మండలం నుండి రమేష్, శంకర్, సులోచన, అనసూయ, జ్ఞానేశ్వర్, రవి, యోగేష్. మరి వీరందరి కొరికపై ఈ పాట వినే ముందుగా ఓ ప్రకటన విందాం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
6: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
5: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
5: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
6: 9848118027.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
8: ఖలీల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 0846225334.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837.
11: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
12: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
11: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
12: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
11: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
12: ద్వారకా నగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258.
13: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
14: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
13: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
14: 24 గంటలు అత్యవసర సేవలు.
13: NABH గుర్తింపు.
14: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
13: దరెమాండ్ షాప్,
14: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
13: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
14: ఏకైక కంపెనీ షోరూమ్
13: దరెమాండ్ షాప్,
14: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
13: డాక్టర్ సీను నాయక్,
14: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
13: ఖలీల్వాడి, నిజామాబాద్.
14: సెల్ 7799090505.
15: అబ్బా, పంటి నొప్పి.
13: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
14: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
13: ఖలీల్వాడి, నిజామాబాద్.
14: సెల్ 9912317190.
0: విరామానంతరం తిరిగి వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో వినబోయే తర్వాతి పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హనుమహిత్. మరి వీరందరి కోరికపై సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: మీటి ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
4: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
4: మీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
4: ఏం సులువండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
4: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే

0: కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట కలిసుందాంరా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. మరి వీరందరి కోరికపై కలిసుందాంరా సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, కంటి శుక్లాల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఆట చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్. మరి వీరి కోరికపై కార్తీక్ చిత్ర ఆలపించిన

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490404780.

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
8: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న

కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట ఖుషి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ మరియు వారి కుటుంబ సభ్యులు.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

మీరు విన్న ఆ పాట నువ్వే కావాలి చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఆర్మూర్ మామిడిపల్లి హనుమాన్ నగర్ కాలనీ నుండి కొండ రఘురామ్, లాస్య, సమాన్విత్, సాయి సుశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్వాస సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: డైమండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
5: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట నేను నాను చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ మరియు వనపర్తి నుండి ఎం రామయ్య, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్ర మరి వీరందరి కోరికపై చిత్ర గారు ఆలపించిన నేను నాను సినిమా నుండి ఈ పాట విన్నాను.

ఆయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట బాలు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి మరి వీరందరి కోరికపై ఈ పాట

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 11:30 మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో అద్భుత సంస్కరణలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని, ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ధి ఫలాల తీరును తెలిపే ఒక విజ్ఞాన కేంద్రాన్ని మన్మోహన్ గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో కోడలిలో ఏర్పాటు చేసిన 14 అడుగుల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్ హెల్త్ టూరిజం వంటి అనేక రంగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ జైళ్లు దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. నివృత్తి పేరిట జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ ప్రతినిధులు రోహన్ కొచ్చర్, సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, 100 రోజుల్లోనే తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్లు ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:05 కావస్తోంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 7వ భాగం. డాక్టర్ బిసి రాయ్ రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ.
2: గతవారం వితంతు అభ్యుదయం కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్నే తపస్సుగా మలుచుకున్న అపర సామాజిక మహర్షి ధొండో కేశవ కర్వే గారి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఒక చేతితో రోగుల ప్రాణాలను కాపాడే వైద్యుడిగా, మరో చేతితో నవభారత పశ్చిమ బెంగాల్ నిర్మాణాన్ని చేపట్టిన అపర ధన్వంతరి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
3: 1961వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని వైద్య రంగానికి, పరిపాలన రంగానికి అసమాన సేవలందించిన ఒక మహోన్నత ప్రాణదాతకు అర్పించి తనను తాను గౌరవించుకుంది. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి ఉదయం పూట ఉచితంగా పేదరోగులకు వైద్యం అందిస్తూ, సాయంత్రం వేళల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిశానిర్దేశం చేసిన అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి కథ ఇది. వైద్యుడిగా, విద్యావేత్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, పశ్చిమ బెంగాల్ శిల్పిగా నిలిచిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి సమగ్ర జీవితంలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
2: 1882వ సంవత్సరం జూలై 1వ తేదీ, బీహార్ రాజధాని పాట్నాలోని బంకీపూర్ ప్రాంతం. ప్రకాశ్ చంద్రరాయ్, అఘోర కామినీదేవి దంపతులకు బిధాన్ చంద్రరాయ్ జన్మించారు. తండ్రి ప్రకాశ్ చంద్ర ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయన సంపాదనలో అత్యధిక భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వెచ్చించేవారు. తల్లి అఘోర కామిని బ్రహ్మ సమాజ భావాలు కలిగిన ఉదారవాది. కానీ బిధాన్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. పేదరికంలో తీవ్రమైన క్రమశిక్షణ మధ్య ఆయన పెరుగుతూ వచ్చారు. పాట్నా కాలేజియేట్ స్కూల్లో ప్రాథమిక విద్య ముగించుకొని పాట్నా కాలేజీ నుండి గణితంలో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తితో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరారు.
3: కలకత్తాలో చదువుకునే రోజుల్లో బిధాన్ దగ్గర తినడానికి కూడా డబ్బులుండేవి కావు. ఆయన కాలేజీ హాస్టల్లో నెలకు చాలా కొద్ది రూపాయలతో కాలం వెల్లదీస్తూ స్వయంగా తన పనులు తానే చేసుకునేవారు. ప్రయోగశాలల్లో రాత్రింబగళ్ళు శ్రమించి మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేశారు. వైద్య రంగంలో ఉన్నత విద్య కోసం విధాన్ 1900 రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లలో ఒకేసారి ప్రవేశం పొందాలని ఆయన భావించారు. అయితే ఆయన ఒక భారతీయుడు కావడం వల్ల అక్కడి బ్రిటిష్ డీన్ ఆయన అప్లికేషన్ను తిరస్కరించారు. కానీ బిధాన్ అధైర్యపడలేదు. ఆయన వరుసగా 30 సార్లు డీన్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఆయన పట్టుదలను, మేధస్సును చూసి ఆశ్చర్యపోయిన డీన్ చివరి ప్రవేశానికి అనుమతించారు. కేవలం 26 నెలల వ్యవధిలోనే బిధాన్ ఒకేసారి ఎంఆర్సిపి ఇంకా ఎఫ్ఆర్టీఎస్ రెండింటినీ పూర్తి చేశారు. భారతదేశపు వైద్య చరిత్రలోనే ఇలా 2 మెడికల్ క్వాలిఫికేషన్లు ఒకే సమయంలో సాధించిన అరుదైన శాస్త్రవేత్తలలో డాక్టర్ బిసి రాయ్ ఒకరు.
2: 1911లో భారతదేశం తిరిగి వచ్చిన డాక్టర్ బిసి రాయ్ కలకత్తా మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత కార్మైకేల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరారు. వైద్యుడిగా ఆయన డయాగ్నసిస్ అద్భుతంగా ఉండేది. రోగి ముఖం చూసి నాడి పట్టుకుని జబ్బు ఏంటో సరిగ్గా చెప్పేవారు. చికిత్స కోసం ఆయన వద్దకు వచ్చిన ధనికుల దగ్గర ఆయన ఫీజు వసూలు చేసి ఆ డబ్బునంతా ఉదయాన్నే తన ఇంటి ముందు క్యూ కట్టే నిరుపేద రోగుల ఉచిత చికిత్సకు, ఉచిత మందుల పంపిణీకి ఉపయోగించేవారు. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి దిగ్గజ నాయకులకు ఆయన వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. మహాత్మా గాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు.
3: 1942లో పూణేలో గాంధీజీ, ఫిట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ ఆయనకు మందులిచ్చారు. ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక, నేను నువ్విచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి, ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్, లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను, కానీ నేనొచ్చింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తికి అన్నారు. గాంధీజీ మరో మాట్లాడకుండా మందులు తీసుకున్నారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు.
2: దేశభక్తి బీసీరాయ్ రక్తంలోనే ఉండేది. మహాత్మాగాంధీ, దేశబంధు చిత్తరంజన్ దాస్ల పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. వైద్యంతో పాటు విద్యారంగానికి ఆయన చేసిన కృషి అనన్యం. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. విదేశీ వైద్య విద్యా సంస్థలపై ఆధారపడకుండా భారతదేశంలోనే జావద్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
3: 1947లో దేశ విభజన జరిగింది. బెంగాల్ ముక్కలై పశ్చిమ బెంగాల్గా మారింది. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షలాది మంది హిందూ శరణార్థులు కలకత్తాకు పోటెత్తారు. ఆహార కొరత, దారిద్ర్యం, అల్లర్లతో బెంగాల్ కొట్టుమిట్టాడుతోంది. అలాంటి క్లిష్టమైన సమయంలో 1948 జనవరి 23 డాక్టర్ బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట ఆయన ఆ పదవికి అంగీకరించలేదు. కానీ గాంధీజీ ఆదేశంతో దేశ సేవ కోసం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన 14 సంవత్సరాలు అందించిన పాలన పశ్చిమ బెంగాల్కు స్వర్ణయుగమనే చెప్పాలి. శరణార్థులకు వసతి కోసం ఆయన కళ్యాణి నగరాన్ని నిర్మించారు. భారతదేశపు రూర్కెలాగా పిలువబడే దుర్గాపూర్ స్టీల్ సిటీని, పారిశ్రామిక నగరమైన అసన్సోల్ను ఆవిష్కరించారు. కలకత్తా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సిఎస్టిసి, దిగా ప్రాంతంలో సముద్ర తీర పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.
2: డాక్టర్ బీసీ రాయ్ జీవితం అత్యంత అరుదైనది. ఆయన 1882 జూలై 1 జన్మించారు. 1961వ సంవత్సరంలో ఆయన దేశానికి చేసిన అమూల్య సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. ముఖ్యమంత్రిగా ఉంటూనే రోజూ ఉదయం పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ఆయన చివరి శ్వాస వరకు ఆపలేదు. 1962 జూలై 1 తన 80వ పుట్టినరోజు నాడే ఉదయం రోగులను పరీక్షించిన కొన్ని గంటలకే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. జన్మించిన రోజు మరణించిన రోజు ఒక్కటే కావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన. డాక్టర్ బీసీ రాయ్ స్మృత్యర్థం ఆయన జన్మదినం మరియు మరణదినమైన జూలై 1వ తేదీని భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటోంది.
3: డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నివాసాన్ని ఆయన తల్లి అఘోర్కామినీదేవి పేరు మీద ఒక నర్సింగ్ హోమ్గా మార్చారు. భారత ప్రభుత్వం 1967 న్యూఢిల్లీలోని చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్లో పిల్లల కోసం డాక్టర్ బీసీ రాయ్ మెమోరియల్ లైబ్రరీ, ఇంకా రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేసింది. వైద్యం, రాజకీయాలు, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, కళలు, సాహిత్యం వంటి రంగాలలో వ్యక్తులు చేసిన కృషిని గౌరవించేందుకు 1976 బీసీ రాయ్ జాతీయ పురస్కారాన్ని కూడా ప్రారంభించారు. వైద్యం, ప్రజాజీవితం, రాజకీయాలకు అతీతంగా బీసీ రాయ్ ఒక పాత్రికేయుడు కూడా. ఆయన చిత్తరంజన్ దాస్ ప్రారంభించిన ఫార్వర్డ్, బంగవాసి, ఆత్మశక్తి పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఆయన లిబర్టీ పత్రికకు కూడా సంపాదకత్వం వహించారు. యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియాకు వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు.
2: ఈరోజు మనం విన్న డాక్టర్ బీసీ రాయ్ గారి గాథ మనకు అందించిన అమర విలువ ఏమిటి? వృత్తి ధర్మం, నిస్వార్థ సేవ, నిర్మాణ పటిమ. తన వృత్తిని కేవలం డబ్బు సంపాదించే సాధనంగా కాకుండా సమాజ శ్రేయస్సుకు, నవభారత నిర్మాణానికి ఉపకరణంగా మలుచుకోవడమే డాక్టర్ బీసీ రాయ్ జీవితం మనకు నేర్పిన పాఠం. ఈ ధారావాహిక ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో వైద్య సేవ, రాష్ట్ర పరిపాలనా విజ్ఞానం నుండి హిందీ భాషా వికాసం, భారతీయ సాంస్కృతిక ఆత్మగౌరవం వైపు అడుగులు వేయబోతున్నాము.
3: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు రాజర్సి అని పిలువబడి భారతీయ భాషల పరిరక్షణ కోసం హిందీని జాతీయ భాషగా నిలబెట్టడానికి పోరాడిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి స్పీకర్, 1961లోని డాక్టర్ బీసీ రాయ్ గారితో పాటే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర తపస్వి రాజర్షి పురుషోత్తమ్ దాస్ టండన్ గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. 7వ భాగం డాక్టర్ బిసి రాయ్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టైం 10:17 క్రాసెస్ 24 సెకండ్స్ అవుతుంది. ఈరోజు 1995 నుంచి 2005 దాకా ఈ ఇయర్స్లో రిలీజ్ అయిన పాటలను వినాలనుకుంటే మీరు హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com hellovividhbharatihyd@gmail.com ఈ మెయిల్కి మెయిల్ చేసి మీకు నచ్చిన పాటలు 1995 నుంచి 2005 దాకా రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలు అడిగితే తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. వెంటనే ఉండండి ఆకాశవాణి భారతి 102.8 FM.

మీరు మెయిల్ చేయాల్సిన మెయిల్ ఐడి మరోసారి HELLOVIVIDH BHARATIHYD@gmail.com.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. అలా వైకుంఠపురంలో సినిమా నుంచి రాములు రాముల పాట కావాలని. కాసర్ల శ్యామ్ రచన, అనురాగ్ కులకర్ణి మంగ్లీ గానం, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం HELLO VIVADH BHARETA HVD హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com ఈమెయిల్ ఐడికి మీకు నచ్చిన పాటను 1995 నుంచి 2005 వరకు రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలు అడగవచ్చు. తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక పాట వినిపించమని. ఇంకా నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్స్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ వన్నెలకే నుండి వీరందరి కోసం ఆజాద్ సినిమా నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, వీరు సుందరరామూర్తి రచన, మణిశర్మ సంగీతం.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2005 దాకా వచ్చిన సినిమాల నుంచి పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలంటే హలో వివిధ భారతి హైదరాబాద్, HELLO VIVIDH BHARATI HYD @gmail.com ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నాని సినిమా నుంచి ఏదైనా పాట మా కోసం వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ములకపల్లి నుంచి రవలి, నాగనిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్. నాని సినిమా నుంచి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన చంద్రబోస్ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. అల్లరి పిడుగు సినిమా కోసం మల్లికార్జున్ శ్రీవర్ధిని పాడిన పాట సాహితీ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ
1: సలలే

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇంద్ర సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన భువనచంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: विशाल म्यूजियम की स्थापना की। आज इसमें 10,000 से अधिक गणेश प्रतिमाएं हैं। म्यूजियम में उन भक्तों के लिए अष्ट विनायक की प्रतिमाएं भी मौजूद हैं जो भारत नहीं आ सकते। यहां हर रविवार सुबह करीब 10 बजे गणेश जी की पूजा अर्चना की जाती है। गणपति से जुड़े विशेष अवसरों पर भी अनुष्ठान होते हैं। यह बताता है कि भारत की आस्था, कला और सांस्कृतिक परंपराएं दूसरे देशों में भी कैसे लोकप्रिय हो रही है। मेरी कामना है गणपति बप्पा का आशीर्वाद सभी पर हमेशा बना रहे। साथियों, मन की बात के हर एपिसोड के बाद मुझे अनेक विषयों पर आपके संदेश मिलते रहते हैं। आप इसी तरह प्रेरणा से भरी गाथाएं भेजते रहिए। जब आप अपने आसपास हो रहे ऐसे प्रयासों की सराहना करते हैं तो उनका उत्साह और बढ़ जाता है। मन की बात के माध्यम से उनके बारे में जानकर देश के दूसरे हिस्सों के लोग भी प्रेरित होते हैं। ये यात्रा इसी तरह आपके सहयोग से निरंतर आगे बढ़ती रहे। आने वाले त्योहारों को आप अपने परिजनों और दोस्तों के साथ पूरे आनंद और उल्लास से मनाएं। मैं आप सभी को एक बार फिर शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपनी मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలు ఇచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది.

ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలులలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అనే డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాన్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందిన వారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదయింది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మానా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మానా మొదటి గ్రామం అని చెబుతారు. మానాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతున్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ
ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతుంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశా నిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యమైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు,
గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే

మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాలని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి. కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోని మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం

పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకనొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాలీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎంఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంట్ను హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా

ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు కొత్త ఒక ఉత్పత్తి లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది.

0: వచ్చింది. ఈ కార్యక్రమం సరసమైన పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాన్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కొన్ని హ్యాబిట్స్ మనకి తెలియకుండానే మన రొటీన్ అయిపోతాయి. మనం ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకుని ఉండొచ్చు, లేదా ఎవరినైనా చూసి, ఎక్కడైనా విని, లేదంటే ఎక్కడైనా చదివి అయినా అలవాటు చేసుకుని ఉండొచ్చు. మరి మార్గం ఏదైనా ఫైనలీ ఆ హ్యాబిట్స్ మన హ్యాబిట్స్ అయిపోతాయి. అందులో కొన్ని మనం ఆలోచించకుండానే చేస్తాం, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఏ ఉండదు, కానీ అలా ఏదో కేర్లెస్గా చేసేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పినా ఎవరు చూడట్లేదు కదా అని రోడ్డు మీద చాక్లెట్ రబ్బర్ పడేస్తాం, బస్సు దిగగానే టికెట్ని ఊరికే అలా విసిరేస్తాం. ఇంకా గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ముందర వెహికల్ వాళ్ళు యాక్సిడెంట్ నొక్కక ముందరే మనం హార్న్ కొట్టేసి వాళ్ళకి ఫుల్ ఇరిటేషన్ తెప్పించేస్తాం. మరి మనకి ఎవరైనా అలా చేస్తే విసుక్కుంటాం. గుర్తొస్తున్నాయా? ఎస్, మరి హ్యాబిట్ ఏదైనా అది పక్క వాళ్లకో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్కో కొంచెం అవి డిస్టర్బ్ చేస్తాయి, హాని క్రియేట్ చేస్తాయి అన్నమాట. మాట్లాడుకుందాం పెద్దగా ఆలోచించకుండా పరధ్యానంలో చేసేసే ఆ హ్యాబిట్స్ గురించి ఇవాళ మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటూ కుదిరితే అవి కొంచెం తగ్గించుకోవడం ఎలా అని కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జ్

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మా ఇంటి పక్కన వరుణ్ అని ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. సో మామూలుగా ఇలా క్రికెట్ అది ఆడుకుంటూ ఏ 4 6 కొట్టినప్పుడు పెద్ద క్రికెటర్లా ఫీల్ అయిపోతాడు. అండ్ ఆ హ్యాపీనెస్లో ఏం చేస్తాడు తెలుసా, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, దాన్ని బ్యాట్తో కొడతాడనమాట. చిన్న విషయమే కానీ అనవసరం కదా, మన హ్యాపీనెస్ కోసం ఇంకొకళ్ళు ఎందుకు బలవ్వాలి? ఆలోచించండి. వరుణ్ ఇంకో పని కూడా చేస్తాడు, ఏంటి తెలుసా, బ్రష్ చేస్తూ ట్యాప్ ఆన్ చేస్తాడు. రూమ్లో ఉండకపోయినా ఫ్యాన్లు లైట్లు ఇవేవి ఆఫ్ చేయడు, అమ్మ చేస్తుందిలే అని లైట్ తీసుకుంటాడనమాట. కానీ తనని కూర్చోపెట్టి వాళ్ళమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎన్ని యూనిట్స్ ఇలా ఎనర్జీ వేస్ట్ అవుతోంది, రిసోర్సెస్ని వేస్ట్ చేస్తే వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అని మెల్లిగా వరుణ్ వింటున్నాడు. ఇంకా వరుణ్ వాళ్ళ అక్క అయితే అసలు మనం మాట్లాడినా పట్టించుకోదు, ఫోన్ చూస్తూనే ఉంటుంది అంటూనే ఉంటుంది. ఇంకా చెప్పే వాళ్ళకి చిరాకు రావాలి కానీ తను మాత్రం తల ఫోన్ నుంచి అస్సలు పక్కకి తిప్పదు. కాబట్టి ఎంత ఆలోచించకుండా ఇలాంటి పనులు చేసినా వీటి ఇఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కొంచెం కాన్షియస్గా ఉంటే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతామబ్బా కొన్నిసార్లు, అంటే పర్సనల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మనని అడిగితే మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అవునా, మన ఇంటెన్షన్ బ్యాడ్ అయి ఉండకపోవచ్చు కానీ అది హర్ట్ చేస్తుంది అన్నప్పుడు మానేయాలి కదా. పోనీ అవతల వాళ్ళు ఇబ్బంది పడే ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఇంకంతే రెచ్చిపోతాం. ఏ నీకు ఏం జరిగిందో తెలుసా, ఇలాట అలాట అని సగం సగం ఇన్ఫర్మేషన్ని ఫుల్ కన్ఫర్మేషన్తో స్ప్రెడ్ చేసేస్తాం. మరి అది ఏ విధంగా అయినా కావచ్చు, సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్, కమెంట్స్, ట్రోల్స్, మెసేజెస్, ఇలా గాసిప్ చేస్తాం. మనకి క్యూరియస్గానే ఉండొచ్చు కానీ అది మన రైట్ కాదు కదా. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

పబ్లిక్ ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తాం, బస్ పైన రాయడం, మాన్యుమెంట్స్ దగ్గర ప్లాస్టిక్ వంటివి డిస్పోజ్ చేయడం, పబ్లిక్ టాయిలెట్స్ని కేర్లెస్గా యూజ్ చేయడం, మరి మన వస్తువులంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటాం కానీ పక్క వాళ్ళవి అనగానే ఎక్కడో కొంచెం కేర్లెస్ అయిపోతాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఫంక్షన్స్లో ప్లేట్ అంతా నింపేస్తాం కదా, చాలా కలర్ఫుల్గా పెట్టుకుంటాం కానీ సగం పైన ఫుడ్ని వేస్ట్ చేసేస్తాం. మళ్ళీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటాం. ఆలోచించండి, మరి మనకి తెలియకుండానే మన రొటీన్ హ్యాబిట్స్ అయిపోతున్నాయి ఇవి. మరి మీకు ఇలాంటి హ్యాబిట్ ఏదైనా ఉంటే మేబీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చేమో. చేస్తారా? ఎస్. ఇది మరి ఇవాళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था, इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है. ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माई भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈరోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 12 14 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 30 సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పథకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 100,000 యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 క్రాస్ చేసి 18 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్ వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఎవరైనా ఒక మనిషి మనం చెప్పేది ఎప్పుడూ అలా వింటూ ఉన్నారనుకోండి, గ్రాంటెడ్గా తీసుకుంటాం. అవునా, ఒక వస్తువుని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఆ ఇది ఎక్కడికి పోతుందిలే, నాతోనే ఉంటుంది కదా అని ఎక్కడో కొంచెం తక్కువ విలువ ఇస్తూ ఉంటాం. అది మరి మనుషులకో వస్తువులకో మాత్రమే కాదు, మనం కొన్నిసార్లు ఆహారాన్ని కూడా గ్రాంటెడ్గా తీసుకుంటాం. అంటే సహజంగానే దొరికేది కదా అని భావిస్తాం, ఫుడ్ ఇంపార్టెన్స్ని నెగ్లెక్ట్ కూడా చేస్తాం. ఎక్కడో దొరికే ఫుడ్ కాదండి, మన వంటింట్లోనే ఉన్న చాలా పదార్థాలు మనకి ఇట్టే ఒక మందుగా పనిచేస్తాయి. కొన్నిసార్లు కొన్ని జబ్బుల్ని రాకుండా కూడా ఆపుతాయి. మరి ఏంటవి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ప్రియాకి చాలా రెస్ట్లెస్గా ఉంది. ఏదో తెలియని చిరాకు, ఇరిటేషన్, చెమటలు పడుతున్నాయి. ఏ పని చేద్దామన్నా తోచట్లేదు. అప్పుడు ప్రియాకి తన వంటింట్లో ఉన్న ఒక కుండ నుంచి ఇలా వినిపించింది. హే ప్రియా, నన్ను వాటర్ అంటారు, మంచి నీళ్ళని కూడా అంటారు, ఒక గ్లాస్ తాగు అని. అంతే, వెంటనే ప్రియా ఒక గ్లాస్ వాటర్ తాగి అలా మొహం కడుక్కుని కళ్ళు మూసుకుని ఒక్క 2 మినిట్స్ కూర్చుంది. అంతే, ఆ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కొంచెం తగ్గాయి. ఫ్రెష్గా ఫీల్ అయింది. ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. అరుగుదలలో హెల్ప్ చేస్తుంది అండ్ మన శరీరంలో ఉండే వేస్ట్ని బయటికి పంపించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకో ఫుడ్ చెప్పినా అదే, పప్పులో, కూరలో, పులిహోరలో ఎక్కడొచ్చినా అలా తీసి ప్లేట్కి ఒక చివరను పెడతాం కదా, కానీ చాలామంది ఇళ్లలో ఆ చెట్టు కూడా ఉంటుంది. పోపులో పడితే ఘుమఘుమలు, కానీ తినమంటే అబ్బా అంటాం. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. అవును, కరివేపాకు. ఇది తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా విటమిన్ ఏ, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి కరివేపాకులు. అందుకే ఫుడ్ డైజెషన్లో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన మన హార్ట్కి కూడా మంచిదన్నమాట. మరి మన వంటింట్లోనే ఉండే ఇంకొన్ని ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆజే భవానీ.

0: అబ్బాయి సాంగ్ విని స్టెప్ వేయని వాళ్ళు ఎవ్వరు ఉంటారు కదా, మీరు కూడా ఒక స్టెప్ వేసే ఉంటారు కదా. ఎస్, మరి అది ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలంచే సంపూర్ణ వినోదం.

ఈ ఫుడ్ని వేయించుకుని ఉడకపెట్టుకుని లేదంటే ఊరికే అలా కూడా తినచ్చు. దీంతో నూనె చేస్తారు, బటర్ చేసి బ్రెడ్తో కూడా తింటారు. ట్రైన్లో స్నాక్స్లా కూడా అమ్ముతారు. ఎస్, పల్లీలు మంచి ప్రోటీన్ సోర్స్, క్యాలరీస్ ఉంటాయి, సో ఎనర్జీ వస్తుంది. అంతేకాదు అమైనో ఆసిడ్స్ ఉంటాయి కాబట్టి మసిల్ గ్రోత్లో కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా హార్ట్కి అలానే బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఊరికే అలా ఉడికించుకుని కొంచెం ఉల్లిపాయలు కాస్త ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండుకుని తింటే మంచి స్నాక్లా ఉంటుంది. ఎంత కన్జ్యూమ్ చేయాలి ఏంటి అన్నది మాత్రం మన బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డాక్టర్స్ని న్యూట్రిషనిస్ట్ని ఒకసారి అడిగి ఫాలో అవడం బెటర్ అన్నమాట. ఇంకా పల్లీలు అనగానే నాకైతే నెక్స్ట్ గుర్తొచ్చేది నువ్వులు. మంచి కాల్షియం ఇంకా మెగ్నీషియం సోర్స్ తెలుసా. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎముకలు గట్టి పడతాయి. అంతేకాకుండా మెనోపాజ్ ఏజ్కి వచ్చిన ఆడవాళ్ళు తింటే బాడీ బలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మరి మెనోపాజ్ టైంలో బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు ఈ హార్మోన్ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. అంతేకాకుండా విటమిన్ బీని కూడా బాడీకి అందిస్తుంది నువ్వులు. మరి పల్లీలు, నువ్వులు, బెల్లం అలా వేసి లడ్డు చేసుకుని తింటే బాడీకి మంచి ఎనర్జీ సోర్స్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మన వంటింట్లో మనం నెగ్లెక్ట్ చేసే కానీ చాలా హెల్ప్ చేసే పదార్థాల గురించి. మరి ఇప్పుడు నేను చెప్పే పదార్థం చాలా ఘాటుగా ఉంటుంది, ఒక రకమైన కారం, కానీ ఒంటికి చాలా మంచిది. దీంతో టీ చేస్తారు, ఆహా ఎంత బాగుంటుందో తెలుసా? ఆగండి, మీరు గెస్ట్ చేసేసారని నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది అల్లం టీ గురించి కాదు, ఓన్లీ అల్లం గురించి మాత్రమే. ఎస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అల్లంలో, బాడీలో డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, బరువుని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి మరి మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. నీళ్లు మరిగాక కొంచెం అల్లం వేసేసి 1 నిమిషం పాటు మరిగించి తాగితే క్రాంప్స్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది.

చేస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వామిటింగ్ సెన్సేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అల్లం. మరి అల్లం అనగానే నాకు ఇంకొక పదార్థం కూడా గుర్తొస్తుంది, దాని గురించి కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ ఇందాక అల్లం గురించి చెప్పాను కదా, మరి అల్లం అనగానే ఇంకొక పదార్థం కూడా గుర్తొస్తుందని అన్నాను. అదేంటంటే అల్లం వాళ్ళ కజిన్ అనొచ్చు అనమాట, ట్విన్ అని కూడా అనొచ్చు. సో అదేంటంటే సొంటి. అవును, ఎక్కడో ఏదో డబ్బాలో దాచిపెట్టేస్తాం కానీ అందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, అగైన్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి ఫ్లష్ చేస్తుంది. అంతేకాకుండా గట్ హెల్త్ని కూడా మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం సీజన్ బాగాలేదు కాబట్టి కాస్త జలుబు దగ్గు జ్వరం ఇలా ఏదైనా వచ్చినా కూడా సొంటి కొంచెం తీసుకుంటే అది ఆ కోల్డ్ కఫ్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఏ అమ్మాయిలో మీకు ఇంకొక సీక్రెట్ చెప్పిన, సొంటి రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్లో మంచి గ్లో కూడా వస్తుందన్నమాట. సో కొన్ని ఫుడ్స్ని మనం చాలా కామన్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటి వాల్యూని మర్చిపోతాం. కానీ మన కిచెన్లో ప్రతిరోజు కనిపించే ఆ సింపుల్ ఫుడ్లోనే ఎంతో న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మరి ప్లేట్ ముందర కూర్చున్నప్పుడు ఈ ఫుడ్ నుంచి నాకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమొస్తున్నాయి అని ఒక్కసారి ఆలోచించండి. ఎస్, సో ఇది మరి ఇవాల్టి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

0: చెంగు చెంగు చెంగు అంటూ నీ జంటకొస్తానులే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తన 138వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలందరూ స్వీయ నమోదు ద్వారా జనగణనలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న పలు యుఎల్సీ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి జెండా ఊపి ప్రారంభించారు. వార్తలోని వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమైన మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో ఈ 100 వారాల ఉద్యమం ముమ్మరంగా సాగుతోందన్నారు. యువత తమ సొంత భాషల్లో వీధి నాటకాలు, గీతాలు, సామాజిక మాధ్యమాలలో #DrugFreeYouth ప్రచారాల ద్వారా సృజనాత్మకంగా అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
2: యువాఓనే ఖుద్ భీ నశే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నశా ముక్త యువా అభియాన్ కే తహత్. యే అభియాన్ 100 సప్తాహ తక్ చలేగా. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్, ఎన్ఎస్ఎస్ సే జుడే హమారే యువా భీ ఇస్కా హిస్సా హై.
1: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ మొదటి దశ దాదాపుగా పూర్తయిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాల్లోనూ ఈ సేకరణ సాగుతోందన్నారు. ప్రజలు జనగణన వెబ్సైట్ ద్వారా తమ ఫోన్స్ నుంచే 16 భాషల్లో స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
2: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
1: భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. ఈ చర్య ఉగ్రవాదంపై భారతదేశపు 0 టాలరెన్స్ విధానానికి నిదర్శనమని చెప్పారు. బాలాకోట్ విమానిక దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ పై కన్నెత్తి చూస్తే తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
2: బీతే 1 దశక్ మే బాలాకోట్ కి ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కి అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంక్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా.
1: అలాగే 9/11 అమెరికా ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అమాయక బాధితులకు ప్రధాని సానుభూతి తెలిపారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత తాను అమెరికా పర్యటన వెళ్లినప్పుడు అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. పోషకాహార మాసం సందర్భంగా సెప్టెంబర్ నెలలో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో హర్ ఘర్ మునగా, గుజరాత్లో చిరుధాన్యాల వంటకాల పోటీలు, మహారాష్టలో అంగన్వాడీల అవగాహన, మిజోరాంలో తలో మడియానా సంప్రదాయంతో పోషకాహార తోటల పెంపకం వంటి ప్రశంసనీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది లబ్దిదారులతో అంగన్వాడీ కేంద్రాలు పోషన్ ట్రాకర్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమయ్యాయని తెలిపారు.
2: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కు బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషన్ వాటికాఓ కీ దేఖ్భాల్ కే లియే ఏక్ అభియాన్ శురూ కియా హై. యే మిజో సమాజ్ కే తలో మడియానా కీ పరంపరా కే అనురూప్ హై. ఇస్కా అర్థ హై నిస్వార్థ సేవా ఔర్ దూస్రో కీ మదద్ మే హమేషా ఆగే రహనా. ఐసే ప్రయాస్ బేహద్ సరాహనీయ.
1: అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన అందించిన పరిశుభ్రత అనే జీవన మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వచ్ఛత కోసం దేశంలో యువత చేపడుతున్న చొరవలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మధ్యప్రదేశ్లో నదీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన మెట్ల బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీలో చెత్త వేరు చేసే అవగాహన, పశ్చిమ బెంగాల్లో పిక్నిక్ ప్రాంతాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

0: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन। बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं, स्वच्छता भी उनमें से एक है। हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है। ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं, इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है, स्वच्छता से सेवा कर रहे हैं।
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్ గౌతమ్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలు బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: పేరు కొండోజు గోపినాథ్, వనపర్తి జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ భద్రత గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నాను.
3: తినిమధు, వనపర్తి జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దృష్ట్యా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన బావులు గాని, కొలువులు గాని, వాటిని శుద్ధీకరణ చేసే విధంగా మన పరిసర ప్రాంతాల్లో కూడా శుద్ధి భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా.
4: నా పేరు అమీర్ శెట్టి రాజకుమార్, నేను మంచిర్యాల జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వినాయక చవితి గురించి మన ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి వారి కూడా చెప్పడం చాలా సంతోషదాయకం.
5: ఐ యామ్ ప్రగతి, ఏ స్టూడెంట్ ఆఫ్ చెయింట్యూ జగిత్యాల. టుడే ఐ లిసన్ టు మన్ కీ బాత్ అండ్ ఐ ఫౌండ్ మెనీ ఆఫ్ ది పాయింట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. టుడే మెనీ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లీనింగ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఏ సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీపుల్ అండ్ బయోడైవర్సిటీ.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థి కేంద్రీకృత విద్య సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ క్వాలిటీ జిల్లా కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా చిన్ననాటి నుంచి విద్యార్థులు అన్ని రకాల సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
6: జాతీయ నూతన విద్యా విధానం 2020 అనేది విద్యార్థిని కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర విద్యా దృక్పథం అని నేను భావిస్తున్నాను. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి చదవడము, అర్థం చేసుకోవడం, రాయడము, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించడము భవిష్యత్ విద్యకు బలమైన పునాది.
1: అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంపై ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని చేశారు.
7: ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి వితండవాదం చేస్తారు. మేము చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సుపరిపాలన ఆధారంగానే ప్రజలు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇంట్లో ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల కారణంగా మేము అధికారంలో రావడం లేదు. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తాము.
1: దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న యూఎల్సీ దరఖాస్తుల పరిష్కారానికి జీవో 455, 456, 747, 92 కింద మెమో నెంబర్ 48062 ను ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. అర్హత ఉన్న కేసులు పరిశీలించి నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణ చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈ ఉదయం నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని రాష్ట్ర మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాప్తిని తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్దేనని, ఆయన్ను వెనకేసుకురావడం మానుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని పల పరిశోధన కేంద్రంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 25 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9998951 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కొన్ని సాంగ్స్ మనకి సాంగ్స్ కాదు, మెమరీస్, ఇమోషన్ కదా. సాంగ్ వింటూనే ఉంటాం కానీ మనం అలా పాస్ట్లోకి వెళ్ళిపోతాం. ఆ సాంగ్ వింటూ ఒక పర్సన్ని గుర్తు తెచ్చుకుంటాం, లేదంటే ఏదైనా ఒక మూమెంట్కి కానీ ఆ లిరిక్స్కి ట్యూన్కి కానీ కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఏదైనా మనని మాత్రం వేరే జోన్లోకి తీసుకెళ్తాయి ఆ సాంగ్స్. మరి అలాంటి కొన్ని సాంగ్స్ బాయ్స్ మూవీ నుంచి ఈ సాంగ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. కార్తీక్ చిత్ర శివరామన్ పాడిన ఈ పాటకి సాహిత్యం అందించారు ఏఎం రత్నం, ఇంకా శివగణేష్, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: చూడాలని ఉంది సినిమా నుంచి హరిహరన్ పాడిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. ఇట్స్ ఓకే అనడం నేర్చుకోవాలబ్బా. బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇస్తే ఇట్స్ ఓకే అనుకుని చేసేయాలి. ట్రాఫిక్లో స్ట్రక్ అయినా, వైఫై పని చేయకపోయినా, ఆఖరికి ఏంటసలు నేను ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేశాను అని అనిపించినా, ఇట్స్ ఓకే కూల్ అనడం నేర్చుకున్నారనుకోండి, స్ట్రెస్ తగ్గుతుంది. కంప్లైన్ చేసే నేచర్ నుంచి రిలాక్స్ అయ్యే నేచర్కి వచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనతో మనకంటే ఇంకెవరండి అంత ఓపిక్గా మాట్లాడగలిగేది కదా? ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వాల్యూమ్ పెంచండి, వరీస్ని తగ్గించండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించి

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బాంబే మూవీ నుంచి చిత్రపాడిన పాట విన్నారు. కంపోజిషన్ ఏఆర్ రెహమాన్ అండ్ సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మన లైఫ్లో చాలా మూమెంట్స్ వస్తాయి. కొన్ని మనకి చాలా స్పెషల్గా ఉంటాయి, కొన్ని చాలా రొటీన్గా ఉంటాయి. కొన్నిసార్లు స్పెషల్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మర్చిపోతూ ఉంటాం. అంటే ఫ్రెండ్స్తో టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, మన ఫ్యామిలీతో కలిసి ఫోన్ చేయడం, లేదా అలా సైలెంట్గా మనకి ఇష్టమైన పాటని వింటూ ఆ మెమరీస్కి కనెక్ట్ అవ్వడం, లేదంటే అలా టెరెస్ మీదకి వెళ్ళి ఒక ఫుల్ మూన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం కదా. సో

మంచి మెమరీస్ వస్తాయి అని వెయిట్ చేయకుండా చిన్న చిన్న మూమెంట్స్ని హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేసేస్తే అవే స్వీట్ మెమరీస్గా మారుతాయన్నమాట. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మరుపు ఒక పెద్ద బ్లెస్సింగ్ అనిపిస్తుంది అబ్బా నాకైతే ఇది. ఎవరైనా తిట్టినా ఒక మాట అన్నా మర్చిపోవచ్చు, మనకి ఎవరైనా హాని చేసినా కూడా మర్చిపోవచ్చు. బేసిక్గా నెగిటివ్ ఎమోషన్స్ని మర్చిపోయి హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అదే మరుపు కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఆ వీడికి ఎంత చెప్పినా ఒకటేలే అని కొన్నిసార్లు సాధించడం కూడా మానేస్తారు. ఐ నో మరుపు అనగా మంచి విషయాల్ని కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ ఐ ఫీల్ కస్టమైజ్డ్ మరుపు ఉండాలబ్బా. అంటే అనవసరమైనవి మర్చిపోయి అవసరమైనవి మాత్రమే గుర్తుపెట్టుకునేటట్టుగా ఏదైనా ఒక మరుపు ఉంది అనుకోండి, అదేదో ఫుడ్ రూపంలోనో టాబ్లెట్ రూపంలోనో ఉంటే నాకైతే అది ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది. అప్పుడే కదా ఏదడిగినా ఆ మర్చిపోయానబ్బా అని అనకుండా ఉంటారు. మీరేమంటారు?
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu taratarala taragani aanandam alarinche sampurna vinodam.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 క్రాస్ చేసి 35 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

కొన్ని కెరియర్స్ ప్లాన్డ్గా స్టార్ట్ అవుతాయి, కొన్ని అలా ఏం అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా మిస్ అయినట్టు అనిపించదు, హ్యాపీగానే ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళకి ఎగ్జాంపుల్గా కూడా మారుతాం, అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఎత్తులోనే ఉంటాం. మరి అలా ఒక కెరియర్ని అనుకోకుండా స్టార్ట్ చేసి చాలామందికి ఎగ్జాంపుల్గా నిలిచిన ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనం శక్తిశీలిలో. మరి ఎవరా అమ్మాయి, ఏంటి ఆ కెరియర్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కోరిక. దానికి తగ్గ చదువు శిక్షణ అన్నీ అయ్యాయి. ఎయిర్ హోస్టెస్ కూడా అయింది హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈ పాతికేళ్లమ్మాయి. కోవిడ్ మహమ్మారి వల్ల ఎఫెక్ట్ అయిన కొన్ని సెక్టర్స్లో మన ఏవియేషన్ సెక్టర్ కూడా ఒకటి ఉండిందన్నమాట. అంటే మనకు గుర్తుండే ఉంటుంది, చాలా చోట్లకి ఏరోప్లేన్స్ని క్యాన్సిల్ చేశారు, వెళ్ళనివ్వలేదు, చాలా మందికి జాబ్స్ కూడా పోయాయి. మరి అందులో ఎయిర్ హోస్టెస్లు కూడా ఉన్నారు. అలా ఆ జాబ్కి దూరం అయింది నేహ ఠాకూర్. అనుకున్నది సాధించింది కానీ అనుకోకుండా అది దూరం అయింది. తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా ఠాకూర్ గురించి. మరి కోవిడ్ వల్ల ఎయిర్ హోస్టెస్ జాబ్ పోయిందని చెప్పాను కదా ఇందాక, అయితే అసలు కథ ఇక్కడే మొదలైందన్నమాట. కెరీర్ పోయింది, ఇంకంతా అయిపోయింది అని అనుకోలేదు. ట్రక్ డ్రైవర్గా కొత్త కెరీర్ని స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి. అవును, ట్రక్ డ్రైవర్ ఎక్కువగా మగవాళ్లు రాణించే కెరియర్, కానీ నేనెందుకు అవ్వకూడదు అని అనుకుని ఇటువైపు అడుగులు వేసింది నేహ. అసలు దీనికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? తన చిన్నతనంలో స్కూల్కి నాన్న ట్రక్లో దింపేవారట. చాలా ఆశ్చర్యంగా ఉండేది అందరికీ, ఏంటి ట్రక్లో వస్తున్నావు స్కూల్కి అని. మరి నాన్న రాజేష్ ఠాకూర్ కూడా 20 ఏళ్లుగా ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నారు. నేహాకి మాత్రం ఈ హెవీ వెహికల్స్ మీద ఎక్కడో తెలియని ఇంట్రెస్ట్ ఒకటి స్టార్ట్ అయింది. మరి ఈ జాబ్లో సెటిల్ అవ్వాలి అన్న తన నిర్ణయం కి నాన్న బలంగా నిలబడ్డారు. మరి ఆ ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిని మనం చాలా దగ్గరగా చూస్తుంటాం కదా, అమ్మ నాన్న ఇలా చేసేవారు కదా అని అనుకుంటాం. మనలో ఒక భాగం అయిపోతుంది ఆ పని. సరిగ్గా అలానే అయింది నేహాకి కూడా. మరి నాన్న కూడా ట్రక్లు నడిపించడంతో అందులోని చిన్న చిన్న విషయాల్ని నేహాకి చెప్పేవారట. అంటే రోడ్లు ఎలా ఉంటాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలా అందులోని అవకతవకలని చెప్పేవారు. ఎక్కడో అది నేహాకి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ తను చేసిన ఎయిర్ హోస్టెస్ జాబ్కి ఇది చాలా భిన్నంగా ఉండేది. అంటే అసలు వేరే సెట్ ఆఫ్ స్కిల్స్ కావాలి కదా. మరి ఎయిర్ హాస్టెస్ అంటే స్మైల్ చేస్తూ ఉండాలి, చాలా వార్మ్ వెల్కమ్ చెప్తూ ఉండాలి, చాలా కామ్గా ఉండాలి. మరి ట్రక్ డ్రైవర్ అంటే చాలా శ్రమతో కూడిన పని, ఎప్పుడెక్కడ ఆగాల్సి వస్తుందో తెలీదు. అసలు క్లచ్ బ్రేక్ గేర్ ఇవన్నీ నేహాకి కొత్తగా ఉండేవి. అండ్ దానికి తోడు వెహికల్కి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. సో అది కాస్త ఛాలెంజింగ్గా అనిపించింది అంటుంది నేహ. కానీ పట్టు ఏ మాత్రం విడవలేదు. 21 ఏళ్ల వయసుకే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ని సంపాదించేసింది. ఇక బండి రోడ్డు మీదకి ఎక్కేసింది అనమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నేహా ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి మొదట్లో చిన్న చిన్న డిస్టెన్సెస్ కవర్ చేసేది ట్రక్ మీద, మెల్లిగా వెహికల్ అలవాటయ్యాక కాస్త దూరంగా ప్రయాణించడం స్టార్ట్ చేసింది. ట్రక్ ఎందుకు, ఇంకే ఉద్యోగాలు లేవా అన్న వాళ్ళకి ట్రక్ ఎందుకు వద్దు అని అడిగింది. మొదట్లో చాలా మంది చాలా మాటలే అన్నారు, కానీ వాటన్నింటినీ తిప్పికొట్టింది నేహ. వృత్తిని ప్రేమించింది. టైంకి తింటామన్న గ్యారంటీ లేదు, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, రోడ్స్ ఎలా ఉంటాయో తెలీదు, కానీ నేహ సంకల్పం మాత్రం గట్టిగా ఉంది. ప్రాక్టీస్ చేసి చేసి 16 టన్నుల ట్రక్ ని నడిపిస్తోంది నేహ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగానికి ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ట్రక్ లో నేహ. తను డ్రైవ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ లో ఉన్న కష్టాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తోంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ సాంగ్ తర్వాత.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా థాకూర్, హిమాచల్ ప్రదేశ్కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి. మరి తను డ్రైవ్ చేయడమే కాకుండా జనాలకి కూడా జర్నీని చూపిస్తుంది అని ఇందాక చెప్పాను కదా. అదెలా అంటే, తన డ్రైవింగ్ క్యాబిన్లో ఒక కెమెరాని ఇన్స్టాల్ చేస్తుందన్నమాట. సో వ్లాగ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేయగానే తనతో పాటు తన కెమెరా కూడా స్టార్ట్ అవుతుంది. అవును, టైర్ ప్రెషర్ అంటే ఏంటి, హెచ్చు తగ్గులున్న రోడ్ల మీద ఎలా డ్రైవ్ చేయాలి, వర్షాకాలంలో ఎలా డ్రైవ్ చేయాలి, విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంది నేహ. ఇంకా పొగమంచు అంటే ఫాగ్ ఉన్నప్పుడు లేదా షార్ప్ టర్న్స్ ఉన్నప్పుడు తను పడే కష్టాలని కూడా చెప్తూ లైవ్లో చూపిస్తుంది నేహ. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

చేసుకోవడంలో చాలా రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి, కొన్ని ఉండవు. సో కారణం ఏదైనా ప్రయత్నం మాత్రం ఆగకూడదు అంటారు నేహ. మనం ఏ ఊరు నుంచి వచ్చాం అన్న విషయం పక్కన పెట్టేయాలి, అండ్ మన ఊరి సరిహద్దులు మన కలలకి సరిహద్దులుగా మారకూడదు అన్న ఒక్క మాటే నేహ చెప్తుంది. కలలు కనండి, అవి నిజం అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అని చెప్తున్న నేహకి హ్యాట్స్ ఆఫ్ అంటోంది ఆకాశవాణి. ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ये विविध भारती है, हर दिल से जुड़ी देश की सुरीली धड़कन। पेश है कर
1: पिंदी हास्य नाटकम
2: साइलेंस साइलेंस प्लीज। మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
3: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ కేవీ గారు.
2: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
3: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు.

0: ఈ చిలకం వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
1: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200 కదా.
0: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 మంది ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 మంది హాజరైనట్లే, నాకు ఒక్కదానికి చెప్తే 1000 మందికి చెప్పినట్లే. నా నోరే వాట్సాప్ లాంటిది, అందులోనూ పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలిగా మీ ప్రసంగానికి మొదలు పెట్టండి దేవి గారు.
1: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను. సానీ, నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి.
0: అది మాకు తెలుసు, కొత్తగా ఏదైనా చెప్పండి.
1: ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
0: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
1: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
0: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
1: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలీదు, లొడలోడా ఏదో వాగేస్తుంటావు.
0: నేను తెలుగుగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
1: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా చలామణిలో లేవు. తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ల మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
0: అది నిజమే, మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల. అందుకే నా ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేకుల తయారయ్యాడు.
1: ఇది నీ ఒక్క ఇంటి సమస్యే కాదు మేకుల చిలకమ్మ.
0: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి, నా ఒళ్ళు మండిపోతుంది.
1: మా పరిస్థితి కూడా అంతే సూదుల చిలకమ్మ. నువ్వు సూదుల నన్ను పొడవకు, ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయి. నువ్వు ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
0: ఎలాంటి పిచ్చి పనులే చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి. ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
1: అంటే అతను ఫెమినిస్ట్. మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒక్కడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా, రేడియోలో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
0: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు అని మీసాలు మెలేస్తాడు. ఈ మగ పురుగులకు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మెలేస్తున్నారు. కాబట్టి అసలు మగాడు మీసాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
1: మగాడు మీస మెలేస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్క పురుష ద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? వాళ్ళు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
0: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
1: మగవాడిని అణగదొక్కడం మన కర్తవ్యం కాదు. మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగ భేదం ఉండరాదు. లింగ భేదం లేకుండా చట్టం సమాన హక్కులు

0: ఆరోపించింది. అలాగే లింగ భేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
1: మన దేశంలో 50% మగాళ్ళు 50% ఆడవాళ్ళు ఉన్నారుగా.
0: అవును, కాస్త అటు ఇటు సుమారుగా ఉన్నారులే. అయితే
1: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
0: చిలకమ్మా, నువ్వు మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగ పరంగా అది వీలు కాదు.
1: ఇక నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు, అందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
0: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికీ ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే, అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
1: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే, ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటి నినాదాలు చేస్తూనే ఉన్నాం, కానీ నాటి నుండి నెట్ వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
0: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
1: ఇలా అడిగారు, బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
0: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
1: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను. అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగ అహంకారాన్ని కూకటి వేళ్లతో పీకేయాలి.
0: ఎలా?
1: ముందు మన భర్తలను మనమే మార్చాలి, అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు.
0: కానీ అది ఎలా?
1: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగ అహంకారాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది, అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
0: గుడ్, నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఎలా?
1: ఊరికే చెప్తానేంటి, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
0: నిజంగా నువ్వు ఆ మంచి పని చేసి చూపించు, నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను, నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు, నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను, సరేనా?
1: థ్యాంక్స్, థ్యాంక్స్. మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా పని మొదలు పెడతాను. చప్పట్లు కొట్టండి అందరూ.
0: కొట్టన్నారా?
2: ఏమే చిలకమ్మా, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
1: అవునా ఆదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు కూడా.
2: ఓహో గుడ్, నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ మంచి పనిని చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి.
1: నేను అమాయకురాలనా?
2: అవును, నువ్వు చూడటానికి కొండపల్లి బొమ్మలా చాలా అందంగా ఉంటావు, గొప్ప మేధావిలా కనిపిస్తావు. కానీ నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, అబ్బా నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
1: నేను వెర్రిమాలోకనా?
2: అవును, ఎంతటి వెర్రిమాలోకాని అంటే మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీ గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు, ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదన్నట్లు వాడితో పాటు ఇంటింటికి వెళ్ళి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాం తల్లే, మటన్ బిర్యానీ తినక 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీసావు కదే, ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. ఇంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
1: ఏమండి, మగవాళ్ళు సిగరెట్ కాల్చడం మానిపించే పథకం మొదలు పెట్టాను.
2: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.
1: థాంక్ యూ.
2: మగవాళ్ళు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే?
1: ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
2: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చి

0: నట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండా కోడును ఆడవాళ్ళు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే. అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే, వెర్రిమా లోకమా?
1: అయితే మగాడిని కనీసం సిగరెట్ కాల్చడం మానిపించాలి.
0: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్ ప్రియుడంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
1: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, కానీ పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురాల వాటిని నేను మాన్పిస్తాను.
0: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కానీ సిగరెట్లు కాల్చే పాడలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా. నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది. అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్పులు కొట్టేస్తావా?
1: అవునండి, సిగరెట్లు కాల్చడం చేతగాని నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
0: ఇది మరీ బాగుందే. బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసిని అమాయకత్వం తగలడా. అబ్బాబాబా, సుబ్బి పెళ్లి వెంకిసావుకి వచ్చినట్లుంది. నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ.
1: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చక తింటాను అంతే.
0: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే సిలకమ్మా. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదంటే కాదు అంతే.
1: అయితే అయితే నేను రోజుకు 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
0: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే వేలు ఖర్చు అవుతాయి. అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే డబ్బా కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
1: కానీ మార్కెట్లో కిరోసిన్ దొరకట్లేదుగా.
0: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దాంతో పుష్కరాల్లో తడిసినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు. పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గన మండుతుంది. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా దర్జాగా చస్తావు. ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
1: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడు మాటలు? తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకున మాటలు మాట్లాడుకునేవాడివి.
0: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని, కానీ అలాంటి దేవతలు లేరని రుజువైంది. అందుకే నువ్వు ఆ పాడు మాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
1: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చేస్తాను.
0: అబ్బాబాబా, అలా ఏడవకే. నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్న అపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు. ఏదో నీ అమాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
1: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను. నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
0: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను. నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకను తెచ్చి నీ జడలో మందారంలా తురమన, ఆ చుక్కలను తెచ్చి నీ పాపిట సింధూరంలా మార్చనా? చెప్పు చిలకమ్మ. ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
1: ఇలాంటి సొల్లి కవిత్వాలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
0: ఇదెక్కడి చోద్యమే? సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడం ఏంటే?
1: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు.
0: నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.

0: నోరు తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
1: అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం ఏంటే?
0: అదేనండి, నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చే అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది, నేను ఎదురొస్తే నీకు ఎలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు అవుతుంది. ఈ సిగరెట్ నోట్లో పెట్టుకోండి.
1: సరే సరే సరే, పెట్టు పెట్టు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గిపూలతో వెలిగించవే చిలకమ్మ.
0: అబ్బబ్బా ఆగండి, మీకు అన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
1: అమాయకత్వం తగలడా, శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
0: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
1: పోసిని సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
0: ఇందా వెలిగించండి. గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
1: అలాగే అలాగే అలాగే. ఓరి నాయను, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన, చి నేను ఈ సిగరెట్ ను కాల్చను.
0: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపి ఇంపుగా మారుతుంది.
1: నా వల్ల కాదే,
0: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
1: సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను. నువ్వట ఏడవకే, నా ఏడిపేదో నేను ఏడుస్తాను.
0: ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
1: అవును చిలకమ్మ, సామ్రాణి పొగలా గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకుంది. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగులు రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
0: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయండి. గుడ్, వెరీ గుడ్.
1: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేసావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
0: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడు అలవాటు మానుకోండి.
1: సారీ, నా ప్రాణమైనా వదులుతాను, కానీ సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
0: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారతాను.
1: అంటే?
0: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
1: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా?
0: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
1: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
0: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
1: సారీ, నిన్నైనా వదులుకుంటాను గాని నా సిగరెట్ను వదులుకోలేను.
0: అంటే నా మాట వినరా?
1: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా నేను సిగరెట్లు కాల్చడం మానుకోను.
0: అయితే

0: సిగరెట్లు కాల్చండి. మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
1: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
0: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను, నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
1: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను, నాలా గుండె నిండా పొగను పీల్చు, ఆ పొగను వాలా రింగులు రింగులుగా పై పైకి వదులు.
0: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.
1: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోలా, కాల్చిన సిగరెట్తో నిప్పుతో నాకు చురుకలు పెడతావా? ఎందుకే
0: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురుకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురుకలు పెడతాను.
1: ఇదెక్కడ సాడిజమే శిలకమ్మ? మగవాళ్ళు ఆడవాళ్ళను సిగరెట్లతో కాలుస్తారని విన్నాను గాని ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్తో కాల్చడం ఏంటే?
0: ఇదే నా కొత్త పథకం, మగాడికో న్యాయం ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురుక
1: పెడతాను.
0: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
1: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురుకలు పెడతావేంటి రాక్షసి?
0: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను, ఆ సిగరెట్లను నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను, అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
1: అబ్బో అమ్మా అబ్బా, నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికీ పోవే.
0: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను, కాల్చుతూ ఉంటాను.
1: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు కుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను, ఇదిగో మరొక్కసారి చెప్తున్నా, నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను, మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ సాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే, ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
0: గుడ్. విన్నారుగా మహిళల్లారా, మీరు కూడా మీ భర్తలను మార్చండి, మీ భర్త సిగరెట్ కాలిస్తే అదే సిగరెట్ తో అతని పెదవులను కాల్చండి, నాలుకకు చురుకలు పెట్టండి, చెంపలకు చురుకలు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చురుకలు పెట్టండి, సాడిస్టుల్లా మారండి, అతను తిరగబడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద పోలీస్ కేసు పెడతామని బెదిరించండి, మన మహిళా శక్తిని నిరూపించండి, మన కష్టాలను మనమే కడతేర్చుకుందాం. జై హింద్.
2: సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
0: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి, ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది, 100 పేజీల ప్రసంగం రాసుకొచ్చాను.
2: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘనకార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి, అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి కాబట్టి 1-2 నిమిషాలు నువ్వు నన్ను మాట్లాడినివ్వవే.
0: 2 నిమిషాల తర్వాత ఆ మైక్ నేను లాక్కుంటానండి. త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు, మీ దిక్కుమాల స్పీచ్ వినలేకపోతున్నాం.
2: అక్కడికే వస్తున్నాను, ఆగు, ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
0: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు, మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు, మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు, ఆడవాళ్ళు పారిపోకుండా కమిటీ హాల్కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో నిమిషం దాటింది, మరో నిమిషం మాత్రమే ఉంది, త్వరగా కానివ్వండి, మీ నసతో మాకు సహన పరీక్ష పెట్టకండి.
2: ఇందు మూలంగా నేను విన్నవించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రివాగుల్ది అనుకున్నాము.
0: ఏంటి, నేను వెర్రివాగుల్దన్నా?
2: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
0: నేను వెర్రిబాగులదాన్ని చెప్పిన దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
2: అండ్లు తోమినట్టు ఎంత మందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు, అసలే నువ్వు వెర్రిబాగులదానివి కదా.
0: ఇదిగో మీరు కూడా నన్ను వెర్రిబాగులదాన్ని అంటున్నారు. నేను వెర్రిబాగులదాన్నే అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నా

0: అనుకుంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మానిపించలేకపోయారు?
1: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చో, నన్ను ప్రసంగం పూర్తి చేయి. నువ్వు
0: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి. మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
1: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
0: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.
1: అలాగే నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
0: మీరు ఇలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
1: చిలకమ్మా, నువ్వు ఇలా నా ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రి బాగుల్ది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాం. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెను తిట్టుకున్నాం.
0: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
1: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా. నువ్వు తొందరపడి నా ఫ్లోన్ ఆపకు, మళ్ళీ మొదటికి వస్తాను. జాగ్రత్త.
0: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు. నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
1: ఇందు మూలంగా నేను మనవి చేయనిది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
0: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకుని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
1: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు, అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కానీ ఆ సిగరెట్ ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్ తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకో చెప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా చక్కటి చురక పెట్టింది. అతడు ఆమె శాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త దెబ్బకి సిగరెట్లు కాల్చడం మానుకున్నాడు.
0: ఏ, అందరూ అలా ఆవిలిస్తూ విసిగ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి కొట్టండి.
1: మన కంటికి వెర్రి బాగుల దానిలాగా కనిపించే మన చిలకమ్మ.
0: ఏమండి దేవి గారు, అస్తమాను నన్ను వెర్రిబాగుల దాన్ని అని అనకండి. లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు పెడతారు.
1: ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
0: చప్పట్లు కొట్టమని ప్రతిసారి నేను అడుక్కోవాలా? చప్పట్లు కొట్టి చావండహే.
1: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రి బాగులదో. మరి ఇలాంటి వెర్రి బాగులది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టని చప్పట్లు, కేవలం చప్పట్లు కొట్టేనే సరిపోదు. ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, శాలువాతో సత్కరించాలి, వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు?
0: అంటే పద్మశ్రీ బిరుదు నాకు ఇవ్వరా?
1: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
0: అయితే భారతరత్న ఇస్తారన్నమాట?
1: ఓసే వెర్రి బాగులదానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
0: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డునే అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.
1: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
2: ఏమే చిలకమ్మా, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
0: అవునాదిత్య, ఈ రోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
2: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావా? అసలే నువ్వు వెర్రిబాగులు దానివి కదా.
0: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగులు దానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
2: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడతాను. ఇంతకీ ఈ రోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమన్నా మొదలు పెట్టారా తల్లి?
0: అవును, మొగుళ్ళను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
2: ఏమిటో ఆ స్కీమ్?
0: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
2: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు. గుడ్ చిలకమ్మ.
0: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు.
2: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
0: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
2: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్ళు పేపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా, మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు, వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయన, నీ ఇల్లు పై వాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటాని అంటాడు. ఇదిగో చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళంరా మగడా అన్నా వాడు వినడు. రివర్స్ గేర్లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాడిని లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మ అని నీ కాళ్ళు మొక్కుతాడు.
0: అవునండి అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు. ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళను మూకుమ్ముడిగా మార్చాలని అనుకుంటున్నాను. ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
2: గుడ్, మరి మగాడు తాగటం మానకపోతే?
0: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
2: ఏడ్చినట్లుంది, మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మ?
0: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయిగా.
2: ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
0: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మానిపిస్తాను, చాలా.
2: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్ లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే, అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు. కనీసం మన వీధిలో వాళ్లకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
0: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
2: అవునవును,
0: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
2: అవును,
0: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
2: కరెక్టే.
0: కాబట్టి మీతో తాగుడు దురలవాటుని నేను మాన్పిస్తాను.
2: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడు అలవాటు నాకు లేదుగా.
0: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో నాలుగు నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబానే అర్థం. నాలుగు ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
2: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
0: మందు కొట్టడం చేతగాని నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురలవాటుని అలవాటు చేసుకో.
2: ఓసి నీ అగహిత్యం కూడా, ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. నీ అమాయకత్వం తగలడా,

0: పెళ్లి వెంకి సావుకొచ్చినట్లు నీ దేశోద్ధారణ నా చావుకొచ్చి పడిందే. మందు తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ.
1: నువ్వు మందు తాగకపోతే నేను నీ రక్తాన్ని తాగుతాను.
0: ఇదెక్కడ తలతెక్క వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా మందు తాగటం ఏంటి? నా వల్ల కాదు అమ్మో, సస్తే నా వల్ల కాదు. కాదంటే కాదు.
1: అయితే నేనే రోజుకు 4 ప్యాకెట్లు గుడుంబ తాగుతాను. నా లివర్ చెడిపోయి చస్తాను.
0: సర్లే, ఏడకు. ఏదో నిన్ను చేస్తున్నారని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే, ఆ నాటు సారా ఏదో తాగి నా చావేదో నేను చస్తాను, తీసురా.
1: అలా అన్నారు, బాగుంది. ఏమండి, ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలిచిస్తాను, నోరు తెరవండి.
0: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
1: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
0: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నా నే చిలకమ్మ. ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే. నా లివరు చంకనాకి నాకు సావు వచ్చినా పర్లేదే.
1: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
0: అలానే. ఏది?
1: అయ్యో
0: ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్లా చాలా ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన, కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయి చిలకమ్మ. కడుపులో తిప్పుతుంది, నన్ను కరుణించవే తల్లే.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్లో వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
0: నా వల్ల కావటం లేదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: ఓసి నీ అమాయకత్వం కోలా. సర్లే, ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడా. ఓకే.

0: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
1: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఎంత మంచి వాసన చూడు. నీళ్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగట ఎలా తాగుతున్నానో చూడు.
0: వెరీ గుడ్, అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా అదృష్టం.
1: ఎస్ ఎస్ ఎస్ శిల్కమ్మ, మొదట్లో బంద్ కొడితే ఏమి తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమి తోట్లేదు. రోజుకు 2-3 బాటిళ్లు తాగుతున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. శిల్కమ్మ థ్యాంక్స్, నాకు మంచి తాగుడు అలవాటు నేర్పించావు. కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శిలకమ్మ.
0: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మానిపిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
1: ప్రాణమైన వదులుతాను, కానీ మందుని వదులుకోను శిలకమ్మ. జగమే మాయ, హే బ్రతుకే మాయ, రా చిలకమ్మ వేదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా. హే శిలికి
0: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మానిపిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
1: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
0: నేను తాగుడు ఎలా మానిపించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు. వాళ్ళ మొగుళ్ళతో కూడా తాగుడు మానిపిస్తారు. అప్పుడు మహిళలు

0: ఉన్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
1: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. కానీ మందు తాగటం మాననగా మాననంటే మానో.
0: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కొట్టుకున్నానుగా.
1: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. ఎలా మాన్పిస్తావే?
0: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు ఇలా రాత్రి అనక పగలనక తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా తాగుడు మానుకోండి.
1: తాగుడు మానుకో. ఏది నీ వీడియో ఇదేనా? చిలికి, నిన్ను వదులుకుంటాను కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కి డియర్.
0: అంటే నా మాట వినరా?
1: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మానను గాక మానను.
0: అయితే తాగండి. మగవాడితో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు రావాలి కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను రెండు పెగ్గులు తాగుతాను.
1: ఓషే శిలకమ్మే, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళా తాగు. ఇదిగా నేను పర్మిషన్ ఇస్తాను కానీ నా నోటికాడ ఈ మందు. ఏయ్ లాక్కోకు రాస్కల్.
0: ఏయ్ ఇవ్వు.
1: నిన్ను తంత.
0: ఇవ్వు.
1: మరోసారి నా మందు తాగితే నాలుకను నంచుకొని ట్రై చేసుకొని తింటానే రాస్కల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాత్. నా మందు లాక్కొని తాగటానికి నీకెన్ని గుండెలే సిలికి. నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
0: ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయి? ఉన్న డబ్బులన్నీ నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
1: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం మెరుస్తూ ఉంది కదే, దాన్ని అమ్మి 10 బాటిల్ మంచి విస్కీ బాటిల్, మంచి బ్రాండ్ ఉండలే, తీసుకురా. లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతున్నా యాల్ది.
0: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దహనం చేస్తాను నేను.
1: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.
0: ఆగండి ఆగండి, వద్దు వద్దు, నా ఒంటి మీద విస్కీ పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే అలాగే మందు బాటిల్ తెస్తా, నేను తెస్తా.
2: ఆపిగా ఆపిగా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనే శిల్కమ్మా.
0: అమ్మా, మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడు అమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
2: దానికి కారణం నువ్వు. రామశంకర్ అల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
0: నేనేం ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మాన్పిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవి ఇస్తానంది, అందుకే తాగించాను.
2: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలి. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుణ్ణి తాగుబోతు లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పినా కుటుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవుల దాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
0: అంటే అంటే

0: ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా. దాన్ని విజయవంతంగా నేనే మాన్పించాను. అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను. కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
1: ఒక దీన్నే దేడిది మాకు పని అంటారు. సప్తవ్యసనాలలో మొగోడు అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెండ్లైనప్పటి సంధి మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుడిని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన. కానీ నువ్వు చేసిందేంది? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకొని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరిషిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిల్ ఇస్తే ఈడ్చిపెడతాడా?
0: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మాన్పించాలో అది చెప్పు.
1: ఆయనే ఉంటే ఒంటోడు ఎందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుడిని ఎన్నడో మార్చుకునేదాన్ని. రోలొచ్చి మధ్యలతోటి మొర పెట్టుకున్నట్టు, గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగునితోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
0: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లే స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం మహారాజు. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మనస్విస్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య వీరందరి కోరికపై మహారాజు సినిమాలోని

0: పాట విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
4: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
4: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా అభిరుచి వింటున్నారు. అభిరుచిలో వినబోయే పాట చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమాంశ్రీ.
5: దాటడానికుపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు. మత్

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నిన్నే ప్రేమిస్తా ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్,

0: డాక్టర్ ఏ వనిత
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును
1: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258
2: డాక్టర్ సీను నాయక్
3: ఎత్తు వంకరపల్లు నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ హెల్ప్ లైన్ 7799905005
4: అబ్బా పంటి నొప్పి
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కలిలవాడి నిజామాబాద్
0: సెల్ 9912317190
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
6: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం ఇప్పుడు వినబోయే పాట లంకేశ్వరుడు సినిమాలోనిది ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత భారతి లాస్య సాత్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్చారి శ్రీకాంత్చారి డాక్టర్ భాగ్యవీర్ ఎం శ్రీనివాస్చారి ఎం సన్నీచారి వీరందరి కోరికపై

అభిరుచిలో చివరగా వినబోయే పాట చిత్రం జీవన పోరాటం. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్ దాసరి రాజేశ్వర్, లలిత అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజని, శ్రీనిక్, బండి కౌశల్, హరిప్రియ.

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
3: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
7: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
6: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
6: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
7: 9848118027.
8: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
7: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
9: 80 సంవత్సరాలు

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట ఇంటింటి రామాయణం సినిమాలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, కంటి శుక్లాల గురించి నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పళ్ళు, ఇంప్లాంట్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
5: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన

0: బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
1: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
2: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా సినీ రంజని వింటున్నారు. సినీ రంజనిలో ఇప్పుడు వినబోయే పాట కార్తీక దీపం సినిమాలోనిది.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462 450 66. ట్యూన్ చేయండి ఎఫ్ఎం.

మీరింతవరకు సినీరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను, జనగణనను ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రతి పౌరుడు తమ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఓకల్ ఫర్ లోకల్ ఎంతగానో ఉపకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛత, పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనగణనను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
1: జనగణన హం సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రానున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జన భాగస్వామ్యంతోనే స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమంత అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువత జలవనరులను పరిశుభ్రం చేస్తూ మన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన

0: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन। बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं, स्वच्छता भी उनमें से एक है। हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है। ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं, इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है। स्वच्छता से सेवा
1: उग्रवादानि जातीय भद्रतकु पेनुमुप्पुगा परिगणिस्तू उग्रवादुल विषयंलो कठिन वैखरी अवलंबिस्तुन्नामनि प्रधानमंत्री नरेंद्र मोदी अन्नारु। 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ ఘటనకు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానిని భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలక ఘట్టంగా ప్రస్తావించారు.
0: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा।
1: ఓకల్ ఫర్ లోకల్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు రావడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి స్థానిక మార్కెట్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచ మార్కెట్స్ కు చేరాలన్నది ఓకల్ ఫర్ లోకల్ ప్రధాన లక్ష్యమని మోదీ చెప్పారు.
0: प्रतापगढ़ और आंवले का रिश्ता बहुत पुराना है। पीढ़ियों से यहाँ के किसान आंवले की खेती कर रहे हैं और अब यही पुरानी पहचान यहाँ के किसानों और महिलाओं के लिए नए अवसर लेकर आ रही। वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट यानी ODOP के माध्यम से यहाँ आंवले से जुड़े स्थानीय उद्यमों को बढ़ावा मिला है और इसमें सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं भी बड़ी भूमिका निभा रही। ODOP के तहत नए बाजारों तक पहुंच बढ़ने से उनकी आय में भी बढ़ोतरी हुई।
1: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: अमेरिका के वर्ल्ड ट्रेड सेंटर में जिन निर्दोष लोगों ने अपना जीवन खोया था उनमें अमेरिका के बाद सबसे ज्यादा लोग भारत के थे। मुझे याद है 2014 में PM बनने के बाद जब मैं अमेरिका गया था तो न्यूयॉर्क में मैं इन निर्दोष नागरिकों को अपनी श्रद्धांजलि देने पहुंच गया था और आज फिर एक बार मैं भारत के करोड़ों नागरिकों की ओर से पीड़ित परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ.
1: చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్, మోధేరా ఆలయాల ప్రత్యేకతను, ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, సౌరశక్తి గ్రామంగా నిలిచిన మోధేరా నృత్యోత్సవం గురించి ప్రధానమంత్రి వివరించారు.
0: 1026 ईस्वी में जब गजनी द्वारा सोमनाथ विध्वंस हुआ था उसी साल गुजरात के ही मोढ़ेरा में प्रसिद्ध सूर्य मंदिर पर भी हमला हुआ, यानी मोढ़ेरा मंदिर विध्वंस को भी इस साल 1000 साल हुए हैं, जबकि उस समय इस मंदिर को बने सिर्फ एक ही साल हुए थे। राजा भीमदेव प्रथम ने न केवल गजनी का मुकाबला किया था बल्कि कुछ ही समय में मोढ़ेरा सूर्य मंदिर का पुनर्निर्माण भी करवा दिया। इसी जीवरता के कारण सोमनाथ मंदिर का भी बार बार विध्वंस के बावजूद पुनर्निर्माण होता रहा.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
1: प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात कार्यक्रमानी विन्ना पलवुरु आकाशवाणी की तम स्पंदननु तेलियजेशारु.
2: నేను జేఎన్టీహెచ్ శ్రీవిద్యాల విద్యార్థి ప్రగతి. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. పరిశుభ్రత ఉద్యమంలో భాగంగా ముంబైలో బీచెస్, ఢిల్లీలో చెత్తను వేరు చేయడం, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ పరిశుభ్రతకు యువకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అదే బాపు

0: దేవునికి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
1: నా పేరు భారతి, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేవ్గఢ్ కామాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందంలోని మహిళలు ఉసిరికాయలతో క్యాండీ జామ్ లాంటి ముర్బా జ్యూస్ లను తయారు చేస్తున్నారనే విషయం చాలా నచ్చింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ అంకితం చేశారని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పై బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్య ప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాద విరోధీ నీతేః అమోఘం ఉదాహరణం ఇతి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతే సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15,00,000 కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమితషాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయసింహేన అనాహతసింహేన చ రజత పదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితాభద్రా కాంస్య పదకం విజితవతి. అథ వార్తాః విశదీకృత్య ఆకాశవాణ్యాః మనోగతం ఇది కార్యక్రమస్య సంబోధనక్రమే రాష్ట్రం ఉద్బోధయతా ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ భారతీయ సైన్యబలేన పాకిస్తానీ ఆతంకవాదీనాం నిగూఢ ఆశ్రయేషు కృతః సర్జికల్ స్ట్రైక్ ఇతి శల్య ప్రహారః భారతస్య ఆతంకవాద విరోధీ నీతేః నవ్యం ఉదాహరణం అస్తి. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్య ప్రహారస్య దశమ వర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణ రేఖాం లంఘయిత్వా వీర భారతీయ సైనికాః యేన శౌర్యేన ఆతంకవాద విరుద్ధం కఠోరాం ప్రతిక్రియాం అకూర్వన్ తద్వీక్ష్య సమగ్రం విశ్వం ఆశ్చర్యచకితం అభవత్. సహ సబలం అవోచత్ యత్ ఏషః శల్య ప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాది ఆక్రమణైః సంతప్తస్య రాష్ట్రస్య ఏకః నిర్ణాయకః ప్రత్యుత్తర ప్రహారః ఆసీత్. విగతే దశకి బాలాకోట్ వైమానిక ప్రహారాత్ ఆరభ్య సింధూరాభియానం యావత్ భారతేన ముహుర్ముహుః ఏషః స్పష్టః సందేశః ప్రసారితః యత్ ఆతంకవాదీ దుశ్చేష్టానాం ప్రత్యుత్తరం యథోచిత దండేన ఏవ దీయతే.
8: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा। आतंकवादी हमलों ने भारत को लंबे समय तक चोट पहुंचाई है। पहले भी हर आतंकी हमले के बाद पाकिस्तान पर कार्रवाई की मांग होती थी। अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है।
7: सह उदघोषयत् यत् वर्ल्ड ट्रेड सेंटर स्थानके हतेषु अमेरिकी नागरिकान् विहाय सर्वाधिकं संख्या भारतीय नागरिकाणाम् आसीत्। चतुर्दशोत्तर द्विसहस्रतमे वर्षे प्रधानमंत्री पदभार ग्रहणात् परम् अमेरिका यात्रावधौ तेभ्यः निरपराध नागरिकेभ्यः स्वकीयं श्रद्धाञ्जलिं समर्पितवान् इति सः अस्मरत्। प्रधानमंत्री कोटिशः भारतीय नागरिकाणां पक्षतः शोक संतप्त परिवारेभ्यः पुनरपि एकदा संवेदनां प्राकटयत्। अपरञ्च जनगणना प्रक्रियाम् अधिकृत्य श्रीमोदी अवोचत् यत् अस्य राष्ट्रिय अभियानस्य प्रथमः चरणः देशस्य सर्वेषु अपि राज्येषु केन्द्रशासित प्रदेशेषु च प्रायः सम्पन्नः अभवत्। यत्राधुना यावत् द्वात्रिंशत् कोट्यधिक परिवाराणां विवरणं समालेखितम्। सम्प्रति लद्दाख हिमाचल प्रदेश जम्मू कश्मीर उत्तराखण्ड राज्यानां दुर्गमेषु हिमाच्छादितेषु क्षेत्रेषु अपि कार्यमिदम् अविरतं प्रचलति। एतेभ्यः सीमान्तक्षेत्रेभ्यः अनेके प्रेरकाः अनुभवाः प्राप्ताः इति उल्लेखयन् असौ अवोचत् यत् उत्तराखण्डराज्ये देशस्य प्रथमग्रामरूपेण प्रसिद्धात् चमोलीमण्डलस्य माणाग्रामात् मतगणनाकार्यस्य शुभोत्कर्षः अभवत्।
8: जनगणना हम सबका राष्ट्रीय दायित्व है। मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें। जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है। आप अपने मोबाइल से ही अपनी और अपने परिवार की जानकारी दर्ज करा सकते हैं। ये सुविधा हिंदी सहित 16 भाषाओं में उपलब्ध है।
7: अद्य विश्व हिंदू परिषदः भूतपूर्वस्य अन्ताराष्ट्रिय कार्याध्यक्षस्य श्रद्धेयस्य स्वर्गीय अशोक सिंघलस्य जन्मशताब्दी जयन्ती वर्तते इति प्रधानमन्त्रिणा प्रोक्तम्। सः अशोक सिंघलम् एतादृशं महान्तं व्यक्तित्वम् अभिहितवान् येन स्वकीयम् अखिलमपि जीवनं संस्कृतेः समाजस्य राष्ट्रस्य च सेवायै समर्पितम्। प्रधानमन्त्रिणा अक्टूबर मासस्य द्वितीये दिनांके आयोज्यमानायाः महात्मा गांधी जयन्त्याः सन्दर्भे अभिहितं यत् बापू इत्यस्य जीवनमूल्येषु स्वच्छता अभियानस्य स्थानम् अनन्यमस्ति। सः न्यगादीत् यत् व्यक्तिगतस्तरात् आरब्धाः प्रयासाः अनन्तरं लोकसहभागेन व्यापकरूपं धारयन्ति। स्वच्छतैव राष्ट्रस्य पक्षतः महात्मा गांधिने दीयमानः सर्वोत्कृष्टः श्रद्धाञ्जलिः वर्तते इति मोदिना सबलम् उक्तम्।
8: कुछ ही दिनों बाद 2 अक्टूबर है पूज्य बापू की जयंती का दिन। बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं, स्वच्छता भी उनमें से एक है। हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है। ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं, इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है, स्वच्छता से सेवा कर रहे हैं।
7: मादक द्रव्य व्यसन मुक्त्यै संचालितस्य मादक मुक्त युवा अभियानस्य प्रसंगे प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् लक्षाधिकैः युवकैः दुर्व्यसनात् दूरस्थाने सम्भूय अन्यान् जागरयितुं महती प्रतिज्ञा गृहीता। शतसप्ताहव्यापि अस्मिन् राष्ट्रिय यज्ञे युवकाः स्वकीयाम् अभिव्यक्ति कलां प्रयुञ्जीरन् इति मोदिना आह्वानं विहितम्। क्रीडा संवर्धनम् अधिकृत्य तेन प्रोक्तं यत् दर्ग रक्तदुर्गस्य प्राचीरात् उद्घोषितायाः क्रीडा प्रतिभा अन्वेषण योजनायाः मूल लक्ष्यं सुदूर ग्रामेषु निगूढ सामर्थ्यस्य अन्वेषणम् अस्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य साबरमती स्थाने पञ्चदशशतकोट्यधिकरूप्यकाणां रेलपरियोजनानां लोकार्पणं

0: शिलान्यासं च अकरोत् तेन गुजरातस्य मुख्य मंत्रिणा सह देशस्य प्रथमा LNG चालिता रेलसेवा च समारब्धा एषा द्विइंधन प्रणाली 40% यावत् डीजल उपभोगं न्यूनीकरिष्यति भारतवर्षं कस्यापि राष्ट्रस्य भूखण्डं आक्रमयितुं नैव वांछति परञ्च राष्ट्रीय सुरक्षायाः स्वायत्ततायाश्च उल्लंघने सति प्रतिघातं निश्चप्रचं करिष्यति इति नवदिल्ल्यां रक्षा सम्मेलने भाषमाणः रक्षामंत्री राजनाथ सिंहः प्रतिपादितवान् तेन स्पष्टीकृतं यत् आतंकवाद पोषकैः सह वार्तायाः कोऽपि विकल्पः नैवास्ति सह अवदत् यत् राष्ट्र सुरक्षा केवलं सैन्य बलानां नास्ति प्रत्युत सर्वेषामपि नागरिकाणां सामूहिकं उत्तरदायित्वं वर्तते रक्षा उत्पादन क्षेत्रे आत्मनिर्भरतायाः उल्लेखं कुर्वन् रक्षामन्त्रिणा निगदितं यत् अस्यां दिशि भारतेन महती उपलब्धिः अर्जिता जापान देशस्य आईची नागोया मंडले प्रवर्तमाने एशियाई क्रीडा महोत्सवे अद्य स्क्वैश स्पर्धायां अभय सिंह अनाहत सिंहभ्याम यथाक्रमं पुरुष महिला एकल वर्गयोः द्वे रजत पदके स्वायत्ती कृते एतदतिरिच्य महिलानां 200 मीटर धावन प्रतियोगितायां हरिता भद्रा तृतीयं स्थानं प्राप्य कांस्य पदकं अलभत संप्रति भारतवर्षं 4 स्वर्ण 14 रजत 15 कांस्य पदकैः सह आहत्य 33 पदकानि संप्राप्य पदकतालिकायां 11 स्थानं भजते इति वार्ताः
1: आकाशवाणी निजामाबाद केंद्रम इप्पुडु समयं 6:30 श्रोतलु समाचार दर्शिनी विंटारु నవోదయ నోటిఫికేషన్ రేడియో శ్రోతలకు ముఖ్యమైన సమాచారం 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో 9వ మరియు 11వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీ 2026లోపు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ అడ్రస్ cbseitms.nic.in మరొకసారి వెబ్సైట్ అడ్రస్ cbseitms.nic.in అన్ని స్మాల్ లెటర్స్ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక పరీక్ష 10వ తేదీ 2027న నిర్వహించబడుతుంది మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు గమనిక విన్నారు సమాచార దర్శిని విన్నారు ఇప్పుడు వినండి ప్రబోధ గీతం

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట చిత్రం ఇరుముడి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
1: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
2: సినీ రంజనీ కార్యక్రమంలో చివరగా వినబోయే పాట చిత్రం పెద్దీ.

మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

రైతన్నలకు స్వాగతం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు తమ యొక్క పొలాలలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా తమ పంటలలోపట మంచి దిగుబడులను పొందొచ్చు అనేసి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు అనేవి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంది. సో మన రాష్ట్రంలో సాగు అవుతున్నటువంటి వివిధ పంటల లోపల ఈ బెట్ట పరిస్థితులు అనేటటువంటివి వాటి యొక్క దిగుబడులను తగ్గడానికి చాలా విధాలుగా ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల్లో నేల లోపల నీటి లభ్యత అనేది లేకపోవడం వల్ల మొక్క సమయానికి నీటిని గ్రహించకపోవడము, తద్వారా పోషకాలు అనేవి సరి అయినటువంటి సమయంలో మొక్కకు అందకపోవడం వలన మొక్క పెరగకపోవడము, లేదా మొక్క గిడసబారినట్టుగా ఉండడము, లేదా పూత పిందు దశల్లో ఉన్నటువంటి పంటలైతే పూత పింద రాలడము, లేదంటే కాయ దశల్లో ఉన్నట్లయితే కాయలు చిన్న సైజుగా రావడం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో దీనికోసం ఏ విధమైనటువంటి చర్యలను మనము తీసుకోవడం ద్వారా దిగుబడిని తగ్గకుండా చూసుకోవచ్చు? సో దీనికి కానీ నీటి లభ్యత ఉన్న వాళ్ళైతే 1-2 తడులను, అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటారు, పూత కాయ దశల్లో ఉన్నటువంటి పంటలు అయితే వాటికి 1-2 నీటి తడులను ఇవ్వడము, అంతేకాకుండా పంటను బట్టి 10-20 కేజీలు యూరియాను పైపాటుగా అందించినట్లయితే కూడా మొక్కకు కావలసినటువంటి పోషకాలు అనేవి మనము అందించిన వాళ్ళమవుతాము, తద్వారా మొక్క బలంగా పెరిగి పూత కాయ పింద నిలవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మరి రైతన్నలు వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలను తీసుకోవాలి ఈ బెట్ట పరిస్థితుల్లో? ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడ్డప్పుడే నేల లోపల తేమ ఉంటుంది. నేల లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం పోషకాల ఎరువులను అందించినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల లోపల వర్షాధారంగా పండిస్తున్నటువంటి రైతులు, ఏ పంటలోనైనా సరే వర్షాధారంగా పండిస్తున్నటువంటి, అది కంది పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, లేదా పత్తి పంట అయినా కూడా, పైపాటుగా రైతులు ఏం చేయాలంటే 2% యూరియా, అంటే లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, లేదంటే 1% పొటాషియం నైట్రేట్ను, అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేటు ద్రావణాన్ని పిచికారీ చేసుకొని మన ఏరియా ఎంతైతే ఉంటుందో, రైతన్నులకు వాళ్ళు ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటుందో దానికి తగ్గటువంటి ద్రావణాన్ని తయారు చేసుకొని పైపాటుగా పిచికారీ చేసినట్లయితే మొక్కకు నీటితో పాటుగా పోషకాలు కూడా డైరెక్ట్గా వాటి ఆకులకు కాండాలకు అందేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. రైతన్నలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, రైతన్నలు ఎరువులను పైపాటుగా పిచికారీ చేస్తున్నప్పుడు వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతన్నలు 10 గంటల లోపు కానీ, లేదంటే సాయంత్రం 4 గంటల తరువాత ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్క పైన ఏ విధమైనటువంటి దుష్ప్రభావం, అంటే ఆకులు వడలిపోవడం కానీ మాడిపోయినట్టుగా కానీ జరగకుండా ఉండేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎండ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే ఏమవుతుందంటే, నీరు మనం పిచికారీ చేసినటువంటి ద్రావణము ఆకుల మీద పడిపోయి నీరు, ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడము, ఆ ద్రావణం కెమికల్ అక్కడే ఉండడం వల్ల ఆకులు మాడినట్టుగా తయారవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే, ఉదయం పూట కానీ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, లేదంటే సాయంత్రం పూట కానీ ఈ ఎరువులను పైపాటుగా పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాం. సో ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టి వివిధ పంటలలో దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఉంది. ఎవరికైతే నీటి ఆధారంగా నీటి లభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ, అంటే లాంగ్ డ్యూరేషన్, అధిక పంట కాల వ్యవధి కలిగినటువంటి పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులు నీటి లభ్యత ఉన్నప్పుడు 1-2 తడులని మాత్రమే ఇవ్వగలిగినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో పారకం రూపంలో నీటిని ఇవ్వకుండా
నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటటువంటి డ్రిప్ ద్వారా కానీ స్ప్రింక్లర్ల ద్వారా కానీ మనం నీటిని అందించినట్లయితే నీటి వినియోగ సామర్థ్యము పెరగడమే కాకుండా మనం ఎక్కువ రోజులు మొక్కకు తేమను అందించిన వాళ్ళమవుతాము. తద్వారా డ్రిప్ ద్వారా కూడా ఫర్టిగేషన్ ఎరువులను కూడా అందించినట్లయితే మొక్కకు కావాల్సిన నీరు మరియు పోషకాలు అందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ పంటలను అయితే మనం డ్రిప్ సౌకర్యాన్ని పెట్టుకోవచ్చో ఆ పంటలలో డ్రిప్ ద్వారా తక్కువ నీరు ఉన్న లభ్యత ఉన్నటువంటి రైతులు ఈ విధంగా చేయడం ద్వారా నీటు మరియు పోషకాలను అందించి మనము దిగుబడులను పెంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దీనితో పాటుగా ఎక్కడైతే తేమ ఉన్నటువంటి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత కాయపింద దశల్లో ఉంది కాబట్టి ఈ బెట్ట పరిస్థితులు మరియు అధిక తేమ వలన కూడా ఏమవుతూ ఉంటుందంటే అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూత పింద కాయ రాలడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దీనికి మనము నివారించడం కోసము ఏం చేయాలంటే నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppmను పిచికారీ చేసినట్లయితే కూడా పత్తి లోపట ఈ పూత పింద రాలకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే శాకీయోత్పత్తి మొక్క గ్రహించినటువంటి పోషకాలన్నీ కూడా శాకీయోత్పత్తి అంటే కొమ్మలు పెరగడానికి వాటి పోషకాలన్నీ కూడా సరఫరా అవుతుంటాయి. తద్వారా పూత పిందకు సరైనటువంటి పోషకాలు అందక రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఈ పూత పింద నివారించడం కోసము సైకోసిల్ 60 ppm లేదా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppmను పిచికారీ చేసినట్లయితే ఈ పత్తి లోపల పూత పింద రాలడాన్ని నివారించిన వాళ్ళము అవుతాం. అదేవిధంగా కంది పంట మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45 నుంచి 55 రోజులు లేదా 2 నెలల పంట దశ లోపల ఉన్నటువంటి శాకీయ దశలో మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడు కానీ కంది పంట లోపల ఎక్కువ కొమ్మలు ఎన్ని ఎక్కువ కొమ్మలు వస్తే అన్ని పూత కాయలు రావడానికి ఆవశ్యకత ఉంది. దీనికోసం ఏం చేయాలంటే మనము కొనలు తుంచేటటువంటి పద్ధతిని పాటించినట్లయితే నిప్పింగ్ అని అంటూ ఉంటారు, కొనలు తుంచేటటువంటి పద్ధతిని మనం పాటించినట్లయితే 40 నుంచి 50 రోజుల దశలో ఉన్నటువంటి విత్తిన రోజు నుంచి 45 నుంచి 50 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి వాటిని 30 నుంచి 35 అంగుళాల ఎత్తు పెరిగే వరకు చూసుకొని దాని తర్వాత ఆ కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు రావడానికి అంటే పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ పూత మరియు ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంది. తద్వారా దిగుబడిని కూడా పెంచుకునేటందుకు ఆస్కారంగా ఉంది. మొక్క హైట్ ఎక్కువగా పెరగడం వల్ల కొమ్మలు చాలా ఉన్నటువంటి తక్కువ కొమ్మలైనా కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే అవి గుబురుగా ఒకదానికి ఒకటి కమ్ముకొని పోయినట్లుగా అయిపోయి గాలి వెలుతురు సరిగ్గా ఆడకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. తద్వారా పూత పింద కాయలు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనం విత్తిన రోజు నుంచి 40

0: పాల నివారణ కోసము వాటిని గమనించి దానికి తగినటువంటి విధమైనటువంటి ఎరువులను, సూక్ష్మధాతు ఎరువులను పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. సూక్ష్మధాతు లోపాలను నివారించడం ద్వారా కూడా రైతన్నలు మంచి దిగుబడి పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. దీంతోపాటు అధిక డ్యూరేషన్ ఉన్నటువంటి, కాల వ్యవధి ఉన్నటువంటి పంటల లోపల ఇప్పుడు కలుపు నివారణ కోసం కూడా అంతర కృషి చేయడం ద్వారా, గుంటకలు కొట్టుకోవడం ద్వారా కూడా మనము కలుపును నివారించడమే కాకుండా తేమను సంరక్షించిన వాళ్ళం కూడా ఈ ఇంటర్ కల్టివేషన్ గుంట కొట్టడం ద్వారా కూడా మనం తేమను కాపాడుకొని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 తెలుగు సినిమా పాటలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 మనసులో మాట గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని భారతీయులతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 శ్రోతలు అభిరుచి వింటారు. రాత్రి 8:45 హిందీలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:00 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో జాతీయ వార్తలు, 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను మీకు సమర్పిస్తారు శ్రీ జి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. రేపు ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 హృదయరాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయీ 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్య జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. యే నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఔర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
3: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे।
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
4: భారత్ శాంతి చాహతా హై, లేకిన్ భారత్ అప్ని సురక్షా కే సాత్ కిసి భీ సూరత్ మే సమ్జౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై, లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ్ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్ని నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కి ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

0: తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన యూన్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివశంకరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు నీటి సదుపాయం, నీటి పారుదల వసతి కూడా మన రాష్ట్రమంతా మనకు ఇది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చక్కటి పంటలు పండించడం కోసం ముందుకొస్తున్నారు. ముఖ్యంగా అయితే వరి ప్రధానమైన పంటగా పండిస్తున్నారు. సరే, ఏ పంట అయినా కానీ చక్కగా పంటలు పండించాలంటే మన నేలను చక్కగా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యంగా లేని నేలను ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే ప్రధానంగా మనకు భూసార పరీక్ష అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ భూసార పరీక్ష ఆవశ్యకత గురించి విపులంగా మనం తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి కళ్యాణి గారు.
2: నమస్కారం సార్.
1: కళ్యాణి గారు, వేసవి కాలం వచ్చిందంటే పంటలన్నీ కోత కంప్లీట్ అయింటది, పంటలన్నీ కోత కోసుకొని ఉంటారు. ఈ సందర్భంలో వేసవి కాలంలో చేయవలసిన పనులు ముఖ్యంగా దుక్కి దున్నడం ఇటువంటి ప్రారంభిస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలా, భూసార పరీక్ష చేసుకుని చక్కటి పంటను పండించుకోవాలని ప్రముఖమైన పాత్ర వహిస్తుందని కూడా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి, ఈ అవసరం ఏంటి, మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
2: అయితే భూసార పరీక్ష అనేది చాలా ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అంశం అండి. మనం ఏ పంట పండించుకోవాలన్నా మొదటగా నేల ఆరోగ్యం అనేది చాలా అవసరం. నేల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అంటే మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఎలా అయితే ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి మనము బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంటాం, పరీక్షల ద్వారా తెలుసుకుంటామో, అదేవిధంగా నేలకు కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చాలా అవసరము. భూసార పరీక్షల ద్వారా మనము దాంట్లో ఉదజని సూచి, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియము మరియు సూక్ష్మ పోషకాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సో దీనివల్ల ఏమిటంటే నేల యొక్క ఆరోగ్యం తెలుస్తుంది మనకి, అంటే పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే

0: పిహెచ్ అన్నాం, ఉదజని అన్నాం కదా, ఉదజని సూచిక అనేది మరియు లవణ సూచిక అనేవి నేల యొక్క సమస్యలను తెలియజేస్తుంది. అంటే అది సమస్యాత్మక నేలనా, మంచిగానే ఉందా అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే మనం చౌడు గురించి మాట్లాడుకుంటాం కదా, చౌడు నేలలైనట్లయితే మనకి ఉదజని సూచిలో తేడాలు కనిపిస్తాయి అన్నమాట. 7.5 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. లవణ సూచికల్లో కూడా ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఆ రకంగా మనము చౌడు నేలలు ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా నేల ఆరోగ్యాన్ని బట్టి మనము ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అనేది తెలుసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా వినాలనిపిస్తుంది మాకు కూడా. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ఈ మట్టి నమూనా కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అంటారు. ఈ మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఈ పరిశోధన ప్రయోగశాలలకు మనం పంపించాలి, ముందుగా చెప్పండి.
0: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే ఈ వేసవి అనేది దానికి సరైన సమయము. ఎటువంటి పంట లేనటువంటి సమయంలో మనము నమూనాలను సేకరించినట్లయితే ఫలితాలు చాలా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ వేసవి సమయంలో పొలంలో 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఒక నమూనాను సేకరించవచ్చు. ఒకవేళ మనకున్నటువంటి పొలంలో 2 రకాలైనటువంటి నేలలు, అంటే నల్ల భూమి కొంతమందికి మరియు ఎరుపు రంగులో మట్టి ఉన్నప్పుడు, లేదంటే చౌడు తత్వం ఉన్నప్పుడు, అలా వివిధ రకాలుగా ఉన్నప్పుడు ఒక్కో రకానికి ఒక మట్టి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా ఏ పొలంలో అయితే మనం మట్టి నమూనాను సేకరిస్తామో దాంట్లో 8 నుంచి 10 స్థలాల్లో మట్టి నమూనాను సేకరించాలి. అది కూడా ర్యాండమైజ్డ్ మెథడ్, అంటే అక్కడక్కడ పొలంలో ఒక పద్ధతిగా కాకుండా క్రిస్ క్రాస్ గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్లకి దూరంగా రోడ్డు పక్కన కాకుండా, చెట్ల నీడల్లో కాకుండా, మరియు ఈ ఎరువుల దిబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా మనం నమూనాలు సేకరించకూడదు. అలా పంట ఉన్న సమయంలో సేకరించకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వహించి 8 నుంచి 10 దగ్గర్లు మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతుకు పార సహాయంతో చెక్కాలి. చెక్కి తీసుకొని ఇలా 8 నుంచి 10 స్థలాల్లో తీసుకున్నటువంటి మట్టిని ఒక దగ్గర పరుచుకున్నట్లయితే, ఒక బస్తా పైన, లేదంటే ఒక టార్పలిన్ షీట్ పైన, లేదంటే నీట్గా చదునుగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని పరుచుకొని చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ పరుచుకోవాలి. దాంట్లో ఏవైనా కర్ర పుల్లలు కానీ ఎండిన ఆకులు కానీ అలాంటివి ఉన్నట్లయితే అన్నిటినీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చతురంగా పరుచుకున్నటువంటి మట్టిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ 4 భాగాల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 భాగాలను తీసివేయాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకో 2 భాగాలను కలిపి మళ్ళీ ఇదే విధంగా చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ చేసుకుని 4 భాగాలుగా చేసి, ఈసారి మొదటిసారి తీసుకున్న దానికి ఆపోజిట్ లో ఆ శాంపిల్ ఆ భాగాలను బయటకు తీసివేసి ఈ రకంగా రిపీటెడ్ గా ఒక 1/2 కిలో వచ్చే వరకు మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్వార్టరింగ్ చేసి మనం 1/2 కిలో శాంపిల్ వచ్చేలాగా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న నేల అంతటికి సరిపోయేటువంటి కరెక్ట్ గా నమూనాను సేకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి శాంపిల్ ను లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: లేబులింగ్ అంటే మీరు ఏమేమి ఆ లేబుల్ మీద మనం రాయాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వివరాలు?
0: ఓకే, లేబులింగ్ అనగా మనము ఈ శాంపిల్ తీసుకున్నటువంటి కవర్ లోపల మరియు బయట కూడా లేబుల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, వారు వేసినటువంటి పంట, గత సంవత్సరంలో వేసినటువంటి పంట, తర్వాత వేయబోయే పంట, ఎటువంటి ఎరువులను వినియోగించారు మరియు ఎలాంటి నీటి సౌకర్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో లోపల మనం ఏదైతే లేబుల్ వేస్తామో అది పెన్సిల్ సహాయంతోనే రాయవలసి ఉంటుంది. రాసి ఆ కవర్లో వేసి కవర్ పైన కూడా మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఇలాగా ప్యాక్ చేసి తర్వాత ప్రయోగశాలలకు పంపించాల్సి ఉంటుంది.
0: ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వీటిని ప్రయోగశాలలకు పంపించినట్లయితే అక్కడ మనకు కావలసినటువంటి పరీక్షలన్నీ కూడా, అంటే ఉదజని సూచి తీసుకోవచ్చు, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాల వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది,
1: వారు తెలియజేస్తారు. అయితే మీరు ఈ విధంగా ఈ మట్టి నమూనాను పంపించినటువంటి సందర్భంలో ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించి ఒక పట్టిక లాగా ఏదో తయారు చేస్తారంటారు కదా, ఆ పట్టిక ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి రైతులకు అవగాహన కోసం తెలియచేయండి.
0: మనం ఈ భూసార పరీక్ష చేయించుకున్న పరీక్ష పత్రాలను విశ్లేషించినట్లయితే దాంట్లో పిహెచ్ అంటే ఉదజని సూచి అనేది 6.5 నుంచి 7.5గా ఉన్నట్లయితే ఆ నేలలను తటస్థ నేలలుగా చెప్పవచ్చు. ఇటువంటి నేలల్లో మనకు పోషకాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఒకవేళ 6.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని ఆమ్ల గుణం ఉన్నటువంటి నేలగా చెప్తాము. ఇలాంటి నేలలు మన దగ్గర అంటే మన తెలంగాణ ప్రాంతంలో లేవు, కాబట్టి మనకి దీని గురించి ప్రాబ్లం లేదు. సో 7.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నేలలను క్షార నేలలుగా చెప్తాము. అదే విధంగా లవణ సూచిక, ఈ లవణ సూచిక 4 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లవణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం విషయానికి వస్తే, సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టు అభివర్ణిస్తాము. సో మన తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చాలా వరకు నేలల్లో ఈ సేంద్రియ కర్బనము రాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మన నేలల్లో ఇది 0.3గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా రసాయనాలను వాడడము, సేంద్రియ వాడకం చాలా వరకు తగ్గించాం కాబట్టి నేలలో సేంద్రియ కర్బనం శాతం రాను తగ్గుతూ ఇది 0.3గా నమోదవుతూ ఉంది. కరెక్ట్ మోతాదు వచ్చేసి 0.5 నుంచి 1గా ఉంటే దాన్ని మధ్యస్థం అంటాం, 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తాము. అదేవిధంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే ఇది 280 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా సూచించినట్లు, 560 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తాము. మరియు భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 10 నుంచి 25 కిలోలు ఒక హెక్టార్ కి దీని యొక్క రేంజ్ గా తీసుకుంటాం అన్నమాట. 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లుగా, అదేవిధంగా 25 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకుంటాము. అదేవిధంగా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే, 288 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టుగా అభివర్ణిస్తాము, 560 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గనక నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువగా నమోదైనప్పుడు ఆ నేలల్లో మనం వేసుకునే పంటకి 25% అధికంగా ఈ ఎరువులను పెంచి వేయాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా వచ్చినప్పుడు మనకు రికమెండెడ్ డోస్ లో ఫర్టిలైజర్స్ వేసుకుంటాము. ఒకవేళ ఎక్కువగా సూచించినట్లయితే ఆ ఎరువుని ఒక 25% తగ్గించుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము పంటలకు ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని దాంట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా విశ్లేషించుకొని ఎరువులు వాడడం వల్ల అధికంగా రసాయనాలను వేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది, మరియు ఈ అధిక ఎరువులు వేయడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇది గమనించుకొని రైతులు ఎరువులు వాడాల్సిందిగా మనవి.
1: విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కళ్యాణి గారు, మీరు చెప్తూ ఉంటే చాలా చక్కగా మీరు ఒక సూచిక ప్రకారం మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే రైతు సోదరులు కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తుంటారు రైతులు, ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళు మట్టి నమూనా పరీక్షలు తీసుకొని వచ్చినప్పుడు మీరు ఇటువంటివని సాధారణంగా తెలియజేస్తుంటారా? మరి తెలియజేస్తే రైతులు కూడా మీ అనుభవంలో పాటిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు? రైతులకు ఏ విధంగా అవగాహన మీరు కల్పిస్తున్నారు? అటువంటి విజయవంతమైన కథనాలు ఉంటే ఒకసారి మాకు రైతు సోదరులందరికీ తెలియచేయండి.
0: చాలా వరకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చిందండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలను వారు గమనించారు. రైతులు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, వాళ్ళ మట్టి నమూనాలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మేము దాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు వారు దాన్ని పాటిస్తున్నారు. ఈ రకంగా పాటించి చాలా మంది రైతులు వారి పొలాల్లో తక్కువ రసాయనాలతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించడం జరిగింది. ముఖ్యంగా పంట తోటలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి రైతులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం అనే మాటలు వింటున్నాం, చేస్తూ ఉన్నారు రైతులు కొందరు. మరి ఇటువంటి సందర్భంలో మీరు సేంద్రీయ కర్మణం కూడా తక్కువగా ఉందని కూడా సూచిస్తున్నారు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో సేంద్రీయ కర్మణము పెంచుకోవాలంటే ఈ సేంద్రీయ ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? మీరు ఏ విధంగా రైతు సోదరులకు రికమెండ్ చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కాస్త ఈ భూమి సారవంతం చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాలు కూడా ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పకుండా అండి. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే నేల ఆరోగ్య పరిరక్షణ. సో దీనిలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం సేంద్రీయ ఎరువులను వినియోగించుకోవడం. ఈ సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా

0: మనం నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచి తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు అనేవి సేంద్రీయ కర్బనం పైన వాటిని ఆహారంగా తీసుకుంటూ వాటిని చివికి లేదా కుళ్ళింపజేసి పోషకాలను విడుదల చేయడం జరుగుతుంది. సో తద్వారా పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. కాబట్టి సేంద్రియాలను ఖచ్చితంగా వాడాలి. సేంద్రియాలు వాడకుండా ఓన్లీ రసాయనాలు వేయడం వల్ల మనము ఆహారం తీసుకోకుండా మందులు మీద మనిషిని బతికించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సీజన్లో పంట వేసే ముందు సేంద్రియ పదార్థాలైనటువంటి FIM అంటే ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ లాంటివి వినియోగించాలి. సో ఇప్పుడు మన దగ్గర పశువుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి పచ్చిరొట్ట పైర్లు దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో పచ్చిరొట్ట పంటల విషయానికి వస్తే జనుము కానీ జీలుగ పిల్లి పెసర లాంటి పంటల్ని మనము వేసవిలో వేసుకొని 45 రోజులు పుష్పదశకు వచ్చిన తర్వాత వాటిని అదే నేలలో కలియదున్నాలి. ఈ రకంగా చేయడం వల్ల నేలకు కావాల్సినటువంటి సేంద్రియం అనేది యాడ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని పొలం గట్ల మీద కానీ దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండేటువంటి వేప, గ్లైరసీడియా కానీ, కానుగ జిల్లేడు వంటి ఆకులను కానీ లేత కొమ్మలను కానీ తీసుకొచ్చి నేలలో కలియదున్నడం వల్ల కూడా సేంద్రియం అనేది పెరుగుతుంది నేలల్లో. ఈ రకంగా మనము వివిధ రకాలైనటువంటి సేంద్రియాలను వాడి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
1: అయితే మన పూర్వీకులు సమీకృత వ్యవసాయం చేసేవారు, అంటే పాడి పంట అంటే పాడి ఉండేది పంట ఉండేది అనే సందర్భంలో, ఈ సమీకృత వ్యవసాయంలో రకరకాల పశువులను పెంచడం అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు, పందులు ఇటువంటి జంతువులను పెంచి వాటి యొక్క పేడ పెంటని మురుగబెట్టి తర్వాత పొలాలకు అందించేవారు. ఆ విధంగా సేంద్రియ ఎరువులను వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరుగుతూ మంచి పంటలు ఇచ్చేటి సారవంతమైనటువంటి నేలలు తయారయ్యేటివి అప్పట్లో. మరి ఇటువంటి ఈ సమీకృత వ్యవసాయానికి ఏమైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, లేదంటే సమీకృత వ్యవసాయం చేయమని మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో, ఎందుకంటే వ్యవసాయ సదస్సులు జరుగుతుంటాయి, రైతులు వస్తుంటారు, ఇటువంటి సందర్భంలో మీరు ఏమైనా వాళ్ళను ప్రేరేపించి చక్కగా ఈ యొక్క ఆవులను గేదెలు పెంచమని మనం రికమెండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన యొక్క పశు సంపద కూడా కనుమరుగవుతుంది, తక్కువగా అవుతుంది ఖర్చు అని, మనుషులు ఖర్చు ఎక్కువైతుంది, కష్టం ఎక్కువైతుందని. మరి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క పశువులు పెంచుకోవాలని మీరు ఏమైనా తెలియజేస్తున్నారా? ఈ ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నా ఉంటే ఒకవేళ ఆ వివరాలు ఉంటే తెలియచేయండి.
0: చాలా మట్టుకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చింది. సేంద్రియాలను వాడాలి అంటే సేంద్రియ వ్యవసాయము, సహజ వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది అనే అవగాహన చాలా మంది రైతులకి ఉంది. మనం ఖచ్చితంగా సేంద్రియాలను వాడాలి అంటే పాడి ఉండాల్సిందే. పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా మనం పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సేంద్రియాలుగా వాడుకొని పంటకు వేయడం జరుగుతుంది. పంటలో వచ్చేటువంటి మిగులు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గడ్డిని వాటిని మనం పశువులకు మేతగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వృధాని తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల ఖచ్చితంగా లాభాల బాట పడతాము అని చాలా మంది రైతులు అవగాహనలోకి వచ్చారు. ఇప్పుడు సేంద్రియ లేదా సహజ వ్యవసాయానికి సంబంధించి చాలా మటుకు FPOలు కూడా తయారవుతున్నాయి. వారు అందరూ ఇంటిగ్రేటెడ్ గా అంటే కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వినియోగించుకొని ఈ సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకి వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి.
1: చాలా చక్కటి వివరాలు. భూసార పరీక్షను చేసుకొని ఏ విధంగా సేంద్రియ కర్బనాన్ని, సేంద్రియ ఎరువులు మనం భూమికి అందించి చక్కటి పంటలు పండించుకోవచ్చన్న వివరాలు అందించారు డాక్టర్ కె కళ్యాణి గారు. ధన్యవాదాలు.
2: ఇంతవరకు అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 28

తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇది చిత్రసీమ సమయం. చిత్రసీమలో ముందుగా అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషాలు ఆలపించిన గీతం విందాం. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత ఆలపించింది. గీత రచన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌత. చిత్రసీమలో ఇప్పుడు ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఇంతవరకు చిత్రసీమలో సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదయింది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్

ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మానా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మానా మొదటి గ్రామం అని చెబుతారు. మానాలో 83 ఏళ్ల పూర్ణిమ రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతున్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని
ఒక గొప్ప ఆత్మ గౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మ గౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మ గౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2 అక్టోబర్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది.
మన చుట్టూ పరిశుభ్ర

ఉష్ణోగ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగుల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాలీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 1,00,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు.
ఇదంతా మాదక ద్రవ్య రహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎంఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంట్ను హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు.
ఉసిరిగాయ ప్రతాప్

గడుకు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరిగాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరిగాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి

0: పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫీకానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:33 దాటి 10 సెకండ్లు. శ్రోతలు, అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరుకున్న తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి బంగారు బాబు సినిమాలోని ఈ పాట. కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్ స్నిగ్ధ, వినోద్ కుమార్ గ్రీష్మ, రామ్నందన్ రిథిమా, రాములు వీరందరి కోరికపై ఈ పాట.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8:45 జాతీయ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 కార్యక్రమం గురించి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు మరియు 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎస్ నారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు. గమనిక విన్నారు. మరో గమనిక, రేపు ఉదయం 10 గంటలకు ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా రేబీస్ ప్రమాదం నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. గమనిక విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, పైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
3: టీకు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
4: 1 కిలో కంటే తక్కువ రాదు.
3: అవునా, ఎందుకు?
4: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
3: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
5: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
3: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
6: RBI అంటుంది, BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ JJRED హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: శ్రోతలు వింటున్నారు అభిరుచి. ఇప్పుడు వినబోయే పాట చిత్రం చెంచులక్ష్మి. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, బింగి హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, త్రివేణి, రాఘవాచారి, సూర్యకళ, డాక్టర్ భాగ్యవీర్చారి, టి శంకర్, వీరందరి కోరికపై

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.